0: ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం విందాం.
1: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం.

హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ విభస్వంతం.

இது விஷ்ணு எஃப்எம் 90.4. மும்பரவரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்ன வதனம் ஜாயேத் சர்வ விக்னோபசாந்தைத். குருர்பிரம்மா குருர்விஷ்ணு குருர்தேவோ மகேஸ்வர குருசாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவை நம. வியாசாய விஷ்ணு ரூபாய வியாச ரூபாய விஷ்ணவே நமோ வை பிரம்ம நிதயே வாசிஷ்டாய நமோ நம. கூஜந்தம் ராம ராமீதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதாசாகாம் வந்தே வால்மீகி கோகிலம். ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம். வகர்தாவிவ சம்ப்ருக்தவ் வகர்த பிரதிபத்தயே ஜகதப்பிதரவ் வந்தே பார்வதி பரமேஸ்வரவ். சூக்திம் சமக்ரைதுன ஸ்வயமீவ லக்ஷ்மீஹி ஸ்ரீரங்கராஜ மகிஷீ முதரை கடாட்சைஹி. வைதக்தியவர்ணகுணகும்பநகௌரவைர்யாம் கண்டூலகர்ணகுஹராஹ கவயோதயந்தி. ஹைமோர்த்வபுண்ட்ரமஜஹன்மகுடம் சுநாசம் மந்தஸ்மிதம் மகரகுண்டலசாருகண்டம் பிம்பாதரம் பஹுளதீர்க்ருபாகடாக்ஷம் ஸ்ரீவேங்கடேஷமுகமாத்மநிசந்நிதத்தாம். விமலபட்டி கமலகுட்டி புஸ்தகருத்ராட்சசஸ்தஹஸ்தபுட்டி காமாட்சி பட்சமலாட்சி கலிதவிபஞ்சி விபாசி வைரிஞ்சி. மனோஜபம் மருததுல்யவேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வனரஜூதமுக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. ஆபதாமபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஹரி ஓம். பரமேஸ்வரஸ்வரூபேன சபக நமஸ்கார். பகவத்கீதா ஆத்தியாத்மிக சம்பதக்கு சம்பந்தினந்த வரைக்கும் சனாதன தர்மంలో அசலு பகவத்கீத பேரு வினனி வாழ் உண்டரு. தெல்லவாரி லேஸ்தே பிரத்யேகிச்சு நியாயஸ்தானாల్లో மனம் நிஜமே செப்துனாము అన్నప్పుడు பகவத்கீத மீது ஒட்டு பெட்டించడం అన్నది ఒక స్థితి. అంటే దాని యొక్క వైభవానికి దాని మీద సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఉన్న విశ్వాసానికి నమ్మకానికి అది ప్రతీకగా నిలబడుతుంది. ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడే కురుక్షేత్ర యుద్ధ భూమి యందు అర్జునునకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత యందే ఉన్నది. సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి కృష్ణుడు, జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత. మరి జగద్గురు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా ఆయన చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది యుగములు దాటిపోయినా సరే తరించాలనుకునే వాళ్ళందరూ ఎక్కవలసినటువంటి సోపానములనన్నింటినీ కృష్ణ పరమాత్మ గురువుగా కూర్చుని ఆ రోజు చేసినటువంటి బోధ అర్జునుణ్ణి మిషగా పెట్టుకుని చెప్పినప్పటికీ అది జగత్తులో ఉన్న ఎవ్వరికి ఏ ప్రాంతంలో ఉన్నవారైనా ఏ కాలమునందున్నవారైనా అన్వయించుకుని దాన్ని ఆదర్శంగా ఆచరణాత్మకంగా స్వీకరించిన వారందరూ భగవద్గీత వలన మోక్షప్రాప్తిని పొందగలరు కనుక ఆయన జగద్గురువుగా నిలబడ్డారు. తరువాతి కాలంలో వచ్చిన జగద్గురు శబ్దానికి అర్థం కూడా అది. అందుకని కృష్ణం వందే జగద్గురుం అటువంటి మహానుభావుడు ఆ భగవద్గీతని బోధ చేసి ఉన్నారు. అయితే చిత్రమైనటువంటి విషయం అర్జునుడితో కృష్ణ భగవానుడికి చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది, కానీ ఆయన భగవద్గీత బోధ చెయ్యలేదు. కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు మాత్రమే బోధ చేశారు. అసలు విచిత్రం ఏమిటంటే సనాతన ధర్మంలో అత్యంత ప్రముఖమైనటువంటివి ఏ ఉన్నాయో అవన్నీ కూడా కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పబడ్డాయి. అనేక మందిని కూర్చోబెట్టి చెప్పినవి కావు. ఏవేవి చాలా గొప్పవని మనం అనుకుంటామో అవన్నీ ఒక్కరికే చెప్పారు. శ్రీరామాయణంలో సంక్షేప రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి ఒక్కరికే చెప్పారు. అలాగే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రామచంద్రమూర్తికి

ఒక్కరికే యుద్ధభూమిలో చెప్పారు. భాగవతాన్ని పరీక్షిత్తుకి ఒక్కడికే శుకబ్రహ్మ చెప్పారు. భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి ఒక్కడికే కృష్ణ పరమాత్మ బోధ చేశారు. అది సరి అయినటువంటి సమయం ఆసన్నమైంది అనుకునేంత వరకు ఆయన బోధ చేయలేదు. ఇప్పుడు అర్జునుడు వినడానికి తగిన సమయాన్ని పొంది ఉన్నాడు అని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆ బోధ చేశారు. ఆ చేయబడినటువంటి బోధ ఏదో కాకతాళీయంగా నాలుగు మాటలు చెప్పినట్లుగా ఉండదు. అసలు భగవద్గీత యొక్క ఆవిర్భావమే అంత గంభీరంగా ఉంటుంది. అసలు దాని ప్రారంభమే ఒక యోగంతో, అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అటువంటి భగవద్గీతని గురించి పెద్దలు ఒక్క శ్లోకంలో దాని యొక్క గొప్పతనాన్నంతటినీ చెప్తారు. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అంటారు. అది సర్వోపనిషదో గావు. ఆవులు ఉపనిషత్తులు, ఉపనిషత్తులు ఆవులైతే ఉపనిషత్తులు ఉండేటటువంటి ఉండేది వేదముల యొక్క చివర ఉంటాయి. వాటికి ఆ పేరు రావడం వెనకాతలే ఒక రహస్యం ఉంది. అసలు దాని పేరే ఉపనిషత్. ఉపనిషద్ అన్న మాటకి రెండు అర్థాలు. ఒకటి, ఉపనయనం అయిన తర్వాత గాయత్రి మంత్రం చెయ్యడానికి కావలసిన అధికారము సిద్ధించిన తరువాత గురువుగారికి దగ్గరగా కూర్చుని బ్రహ్మజ్ఞానమును పొందేటటువంటి అవకాశాన్ని బ్రహ్మచారి పొందితే ఉపనిషద్. పక్కన కూర్చున్నాడు, పక్కన కూర్చుని ఉప శబ్దము చేత దగ్గరగా కూర్చుని గురువుగారి దగ్గర వినడానికి కావలసిన యోగ్యతని పొందడం ఉపనిషదే. శద్ జీర్ణమవడం నా కానిది, జీర్ణము కానిది లోకంలో బ్రహ్మం ఒక్కటే. జీర్ణము కానటువంటి బ్రహ్మమునకు దగ్గరగా గురువుగారు తన యొక్క బోధ చేత తీసుకుని వెళ్ళడం కూడా ఉపనిషద్. అందుకే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాదంగా ఉంటాయి తప్ప అవి అనేక మందికి చేసిన బోధలు కావు. యోగ్యుడైనటువంటి శిష్యుడు మాత్రమే గురువుగారి దగ్గర నేర్చుకుంటాడు. ఆ యోగ్యత శిష్యుడు పొందాడు అని నిర్ధారించవలసింది లోకంలో ఇంకెవ్వరూ కాదు. అది ఒక్క గురువుకు మాత్రమే ఉన్న అధికారం. ఇతను ఈ స్థితిని పొంది ఉన్నాడు, ఇప్పుడు నేను బోధ చెయ్యవచ్చు అని గురువు ఎప్పుడు నమ్ముతాడో అప్పుడు మాత్రమే ఉపనిషత్ సారాంశమును బోధ చేస్తారు, లేదా అసలు ఉపనిషత్తుని బోధ చేస్తారు. అటువంటిది సమస్త ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీతని బోధ చేయడానికి ఏదో యోగ్యతని చూడవలసి ఉంటుంది కృష్ణ పరమాత్మ. అంతేకాని ఏ యోగ్యతాయోగ్యతలు లేకుండా ఇక్కడ ఏదో అడిగాడు ఇక్కడ చెప్పేస్తే బాగుంటుందని చెప్పింది కాదు యుద్ధభూమిలో. అందుకే అది ఇంకొకరికి వినపడదు కూడా, ఒక్క అర్జునుడికే వినపడుతుంది. అది సర్వోపనిషదో గావో. ఆ ఆవులు ఉపనిషత్తులు, ఉపనిషత్తులన్నీ ఆవులుగా వచ్చి నిలబడితే దోగ్ధ గోపాల నందనః. నందనః అన్న శబ్దం కొడుక్కి వేస్తారు సాధారణంగా, కొడుక్కి వేసే శబ్దం నందనః. యశోదానందనః, దేవకీ నందనః, అలా ఎవరికి నందనుడైతే వారికి ఆయన నందనుడు అంటే ఆనందమునిచ్చువాడు. గోపాలనందనః అంటే తండ్రి శబ్దము చేత చెప్పబడినవాడు కాడు, గోపాలురందరికీ ఆనందమునిచ్చేవాడు. ఎవరా గోపాలురు అంటే ఆయన జన్మించినప్పుడు అంత సౌలభ్యంతో వచ్చింది కృష్ణావతారం. పుట్టినప్పుడు మాత్రం ఏదో ఎవ్వరికీ అందుబాటులో లేనటువంటి స్థితిలో జన్మించినవాడు కాడు. అందరికీ అందుబాటులో ఉండడానికి ఎంతగా ఆచారనిష్ట తెలియని వాళ్ళుంటారో అటువంటి వారి మధ్య పుట్టాడు. తలకడిగితే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు, అంత ఆచారం తెలియనటువంటి గోపాల బాలుల మధ్య జన్మించాడు. అందుకే ఏ పాములెరుగక ఏ పారుమీటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ కర్మయును లేక వెలగినొక్కడికి జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోదచనుల పాలు త్రవనిరిగి, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుంది, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవములయందు అందముంది అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ విశేషం గురించి భాగవతంలో పోతనగారు అంటారు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి గోపాల బాలుడిగా గోపాల బాలుల మధ్య జన్మించాడు, వాళ్లతో కలిసి

ఆడుకున్నాడు, వాళ్లతో కలిసి తిరిగాడు. నిజానికి ఆ వచ్చినటువంటి గోపాలురందరూ కూడా మహర్షులు, మహర్షులందరూ గోపాలబాలురుగా వచ్చారు. కాబట్టి దోగ్ధ గోపాలనందన పాలు పిండేటటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆ పాలు పిండడానికి దేంట్లోంచి ఆ పాలు వస్తాయో ఆ ఆవులు ఉపనిషత్తులు. ఉపనిషత్తులు బ్రహ్మమును ప్రతిపాదన చేస్తాయి. ఉపనిషత్తుల యొక్క సారాంశమును చెప్పాలన్నా, ఉపనిషత్ చెప్పాలన్నా, తాను ఒక స్థాయిని చేరుకున్నవాడైతే తప్ప చెప్పడానికి అర్హతని పొందడు. కృష్ణ పరమాత్మ జగదాచార్యుడు. అసలు ఆ మాటకొస్తే ప్రతిపాదింపబడవలసినటువంటి బ్రహ్మము ఏది ఉన్నదో అది తానే అయ్యున్నవాడు. బ్రహ్మమును ఎరుగుట చేత తాను బ్రహ్మమవుతాడు ఎవరైనా. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. కానీ ఆయన బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి కాడు, ఆయన స్వయముగా బ్రహ్మము, పరమేశ్వరుడు. అటువంటి కృష్ణుడే ఆచార్యుడయ్యాడు. గురువుకి బ్రహ్మమునకు తేడా చెప్పడం సనాతన ధర్మంలో ఉండదు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. అటువంటి గురువయ్యాడు. కాబట్టి సర్వోపనిషదోగావో దోగ్ధ గోపాలనందన, ఏ శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో బాగా తెలుసున్నటువంటి కృష్ణ పరమాత్మ గురువుగా, ఆ పాలు ఉపనిషత్తుల యొక్క పాలు పిండేవాడిగా, అంటే సమస్త ఉపనిషత్తుల యొక్క సారమైన భగవద్గీతని బోధ చేసేటటువంటి వాడిగా ఆయన నిలబడ్డాడు. పార్థో వత్స, ఆవు పాలివ్వాలి అంటే ఓ దూడ ఒకటి ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఆ దూడ ఏం చేయవలసి ఉంటుంది ఆవు పాలు విడిచిపెట్టడానికి? ఆవు పాలు తయారు చేసేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ చిత్రంగా ఉంటుంది. అది గబగబగబగబా తినేస్తుంది. ఈ నూతిగట్టు మీద, చెరువుగట్టు మీద, నదిగట్టు మీద ఉండే పసరిక గబగబా తిని తాను ఒక్కతే ఒక్క చోట కూర్చుని ఎంత ఆనందంతోటో నెమరవేస్తుంది. కడుపులో ఉన్నదాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నోట్లో ఉన్నదాన్ని బాగా నమిలి మళ్ళీ లోపలికి పంపి ఆ పనికిరాని పచ్చగడ్డిలోంచి పసిపిల్లలు కూడా తాగి బ్రతకడానికి వీలైనటువంటిది, పరమ వృద్ధులైనటువంటి వారు, రోగులు కూడా తాగి బ్రతకగలిగినటువంటి పాలని తయారు చేస్తుంది. ఇంత గొప్ప పాలు కదా, పంచామృతములలో మొదటిది కదా, ఈ పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే అంత మహాత్మ్యం ఉంది కదా, ఈ పాలనివ్వడానికి కారణం ఏ కారణానికి పాలిస్తుంది? దూడ యొక్క ఆర్తిని చూసి పాలిచ్చేస్తుంది. ఆర్తితో ఉన్న దూడ, అమ్మా నీ వలన తప్ప నా జీవితం ఎలా ఉంది అని ఆర్తి పొందినటువంటి దూడ పరిగెత్తుకుంటూ వచ్చి దాని శిరములు నోట్లో పెట్టుకు చప్పరించి రెండు గుద్దులు గుద్దగానే విడిచిపెట్టేస్తుంది పాలు. గురువుగారికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే శిష్యులు ఆర్తితో వచ్చి గురువుగారి రెండు పాదములు పట్టుకుని, గురువుగారు మీరు తప్ప నాకెవరు దిక్కు అని అడగగానే చెప్పకుండా ఉండలేక లోపల దాచుకోకుండా చెప్పేస్తాడు గురువుగారు. కాబట్టి ఆవు పాలని విడిచిపెట్టడానికి దూడ ఎలా హేతు అవుతుందో, గురువు జ్ఞానబోధ చేయడానికి ఆర్తి కలిగినటువంటి శిష్యుడు అలా కారణమవుతాడు. కాబట్టి పార్థో వత్స. ఇప్పుడు పార్థుడు వత్సయ్యి ఆ పాలు రావడానికి కారణమయ్యాడు. ఆవు దూడ అన్ని పాలు తాగను తాగదు, అలా త్రాగడానికి అనుమతించరు కూడా. అది పాలు మిగులుస్తుంది. అలా మిగల్చబడినటువంటి పాలు లోకంలో ఎవరెవరు ఆ పాలు కావలసి ఉంటాయో ఆ పాలని ఆ రీతిలో వాడుకుంటారు. ఒకడు త్రాగి బతుకుతాడు, ఒకడు అభిషేకం చేసుకుని తరిస్తాడు, రకరకాలుగా వాడుకుంటారు. అలా సుధీర్ భోక్త, ఎవరు ఈ పాలు త్రాగడానికి అర్హులు? సుధీహి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి వాడెవరో, వితండవాదన చెయ్యని వాడెవరో, బ్రహ్మమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగిన వాడెవరో, గురువు యందు గౌరవము కలిగిన వాడెవరో, ఎవరు సనాతన ధర్మమునందు విశ్వాసమున్నవాడో, ఎవడు పెడబుద్ధితో వినే లక్షణం లేనివాడో, అటువంటి వాడు ఈ పాలు త్రాగటానికి యోగ్యుడు. కాబట్టి సుధీహి భోక్త. అటువంటి పాలని దుగ్ధం గీతామృతం మహత్, ఈ గీత అనబడేటటువంటి అమృతాన్ని త్రాగవచ్చు. పాల సముద్రాన్ని చిలికితే ఒక అమృతం వచ్చింది, పరమేశ్వరుడి నోటిలోంచి ఒక అమృతం వచ్చింది. వాగ్రూపమైనటువంటి అమృతమే గీత.
అందుకే

ఆ అమృతం తాగడానికి చాలా కష్టం. గరుత్మంతుడే తీసుకొచ్చి దర్భల మీద పెట్టినా నావులు తాగలేకపోయాయి. కానీ గీతామృతం తాగడానికి సాధారణంగా అందరూ ఏ అవయవంతో తాగుతారో ఆ అవయవంతో తాగక్కర్లేదు, చెవులు దొప్పలు చేసుకుని వినగలిగితే చాలు. ఆ విశ్వాసంతో ఆ భక్తితో ఎవరు కూర్చుని వింటారో అటువంటి వారందరూ ఈ అమృతాన్ని తాగడానికి అర్హులే. ఈ అమృతాన్ని ఎవరు సేవిస్తారో వాళ్లకొక లక్షణం ఉంటుంది. అమృతం తాగినవాడు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఇదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. కానీ త్రాగడం అంటూ జరిగినప్పుడు శరీరం ఉంటే కదా తాగాడు, శరీరం లేకుండా త్రాగడం అన్న మాట రాదు. కాబట్టి శరీరంతో ఉన్నాడు కాబట్టి తాగాడు, శరీరంతో ఉన్నాడు కాబట్టి అమృతం తాగాడు, శరీరంతో ఉండి తాగాడు కాబట్టి ఈసారి శరీరం పడవలసిందే. అది ప్రకృతికి సంబంధించిన నియమం. ఈసారి పడడం ఏదుందో అదే చిట్ట చివరిసారి పడ్డాం. ఇంకొకసారి పడవలసిన అవసరం ఎందుకుండదంటే ఇంకొకసారి పుట్టవలసిన అవసరం లేదు కనుక. అంటే జనన మరణ చక్రము నుండి తప్పుకోవడమే అమృతము. ఆ అమృతము నోటితో తాగుతారు, దానికి అధికారము సిద్ధిస్తే. కానీ అలా అధికారం సిద్ధించి త్రాగారు అన్నవాళ్ళు మనకి కనపడరు. కానీ గీతామృతం తాగడానికి మాత్రం ఎల్లరూ యోగ్యులే. దేనిచేత యోగ్యత? సుధీహి భోక్త, మంచి బుద్ధి కలిగిన వాడైతే, అటువంటి మంచి నిర్ణయం చేసుకున్నవాడైతే, మనస్సు మంచిదయ్యుంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి చిత్తమాలిన్యము లేకుండా కూర్చోగలిగిన వాడైతే అటువంటి వాడు ఈ అమృతమును త్రాగటానికి అర్హుడు. కాబట్టి భగవద్గీత వింటే ఏమొస్తుంది? భగవద్గీత వింటే కొడుకు ఉద్యోగం వస్తుంది, భగవద్గీత వింటే కూతురికి పెళ్ళవుతుంది అని ఫలశ్రుతులు చెప్పకూడదు. భగవద్గీత వింటే ఏమవుతుంది అంటే అది బ్రహ్మ విద్య కనుక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసేస్తుంది. ఇంకా ఇంతకన్నా గొప్పది మనుష్యుడు కోరవలసినది వేరొకటి ఉండదు. కాబట్టి అంత గొప్ప శక్తిని ఈ గీతామృతము ఇవ్వగలదు. అందుకే పెద్దలు గీత గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, గీతతో సమానమైనవి అంటూ ఉంటే లోకంలో ఇంకొక మూడు మాత్రమే ఉన్నాయి. అందుకే గంగ, గీత, గాయత్రి, గోవింద ఈ నాలుగు చతుర్గకార సంయుక్తే పునర్జన్మ విద్యతే. గీత, గంగాచ, గాయత్రి, గోవిందీతి హృది స్థితే. ఎవరు ఈ నాలుగింటిని గుండెలయందు బాగా ఊంచుకుని నిలబెట్టుకుంటారో. మొదటిది గంగ. గంగని ఇక్కడ పెట్టుకోవడానికి ఏమి ఉండదు, గంగయందు స్నానం చేయాలి. గంగయందు స్నానం చేస్తే ఏమవుతుంది? గంగయందు స్నానం చేస్తే పాపములు నశించిపోతాయి. పాపములు నశించిపోతే మళ్ళీ చేయడా గంగలోంచి బయటకు వచ్చాక? చెయ్యడని నమ్మకం ఏం లేదు. కానీ గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితము ఉత్తర జన్మల యందు కనపడుతుంది. కానీ గీత అనబడేటటువంటి గంగని త్రాగినవాడు ఇప్పుడే ఇక్కడే మోక్షానికి అధికారాన్ని పొందుతాడు. రెండు, అది పరమేశ్వరుని యొక్క శిరస్సుకి తగిలి కింద పడడం వల్ల అంత శక్తిని పొందింది. అంటే భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. గంగ హిమవంతుని పెద్ద కూతురిగా పరమేశ్వరుని యొక్క శరీరాన్ని తాకి హిమాలయ పర్వతాల మీద పడి తాను అనేక మార్గములలో ప్రవహించి త్రిపథగా అయింది కాబట్టి గంగకి శక్తి వచ్చింది. ఈ గంగ సాక్షాత్తుగా పరమేశ్వరుడి నోటిలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవించినటువంటి ఈ గంగ ఎప్పుడో ఏ జన్మలోనో ఫలితమిచ్చేది కాదు, ఈ జన్మలో ఇప్పుడే ఇక్కడే ఫలితమివ్వగలిగినది గీతామృతమనబడేటటువంటి గంగ. కాబట్టి నిజానికి గంగ కన్నా గీత ఒక పైమెట్టి మీదే నిలబడుతుంది. గీత, గంగాచ, గాయత్రి. గాయత్రి ఉపనయనము చేసుకోవడానికి అధికారమున్న వాళ్ళందరూ గాయత్రి మహామంత్రాన్ని చేస్తారు. గాయత్రి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇక లోకంలో లేదు. అది మంత్రములకన్నిటికీ తల్లి అని పేరు దానికి. అందులో అడిగేది ఒకటే, ప్రచోదయాత్, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, ప్రేరేపింపబడుగాక, ప్రేరేపింపబడుగాక అని అడుగుతూ ఉంటారు త్రిసంధ్యల యందు. కాబట్టి ఆ గాయత్రి బుద్ధిని మరల్చి ఈశ్వరుని యందు పెట్టి తాను తరించేటటువంటి అవకాశాన్ని గాయత్రి మాత ఇస్తుంది. గోవిందేతి, గోవిందుడు

ఆ నామమే గొప్పది. ఎందుచేత అంటే భగవంతునికి మిగిలినటువంటి పేర్లు ఏవున్నాయో అవన్నీ బిరుదునామాలుగా వచ్చాయి. గోవిందనామం ఒకరు బిరుదునామంగా ఇచ్చింది కాదు, పరమేశ్వరుడు కష్టపడి సంపాదించుకున్న నామం. ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధనోద్ధరణాన్ని చేసి చిటికనవీల మీద పర్వతాన్ని ఎత్తి పట్టుకుని అందరినీ కాపాడితే, ఆయన్ని నమ్మకుండా విడిపోయిన వాళ్ళని కూడా ఆయన పిలిచి మరీ కాపాడాడు గోవిందనామంతో. అది గోవిందనామానికి ఉన్న గొప్పతనం. అంత సౌలభ్యంలో ఉన్న అవతారం. అందుకే గోవింద అంటే ఈశ్వరుడు ఉలిక్కి పడతాట. కారణం ఏమిటంటే నేను ఆ నామాన్ని సంపాదించుకున్నది నేనే కష్టపడి ఏడు రాత్రులు ఏడు పవళ్ళు పర్వతాన్ని ఎత్తి పట్టుకుని నన్ను నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని కూడా పిలిచి బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు శైరింపగా దాలండోజిని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబుపై పడ్డ నాకేలల్లాడదు. బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ అంటాడు. మీరు బెంగపెట్టుకోకండి, ఈ కొండ కింద పడదు. సమస్త బ్రహ్మాండం వచ్చి కొండ మీద పడిపోయినా కొండ కింద పడకుండా పట్టుకుంటాను, కాబట్టి రండి రండి అని నమ్మకం లేని వాళ్ళని కూడా పిలిచి కొండ కింద నిలబెట్టి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మనుష్యులను ఆవులను దూడలను కాసినటువంటి కారణం చేత కాపాడిన కారణం చేత పరమేశ్వరుడు సంపాదించుకున్నటువంటి నామము గోవిందనామము. కాదు, గోవింద అంటే భూమిని కాపాడేవాడు, గోవింద అంటే వాక్కులకు అధిపతి అయినవాడు, గోవింద అంటే వాక్కును విస్తరించగలిగినటువంటి వాడు. వింద అన్న శబ్దానికి అర్థం తంతువుగా సాగడం. దూది పట్టుకుని ఇలా ఇలా ఇలా ఇలా ఇలా ఇలా తంతువు కింద తంతువులందు చేలమ విధంబున ఏ పరమేశుమూర్తి ఎందింత యువప్పు భంగి అంటారు పోతన గారు. పెద్ద పెద్ద దారాల కింద ఒక కండిలోంచి వెడితే దాన్ని తంతు అంటారు. తంతువు కింద విస్తరిల్లి లోపల పరబ్రహ్మము శబ్దము చేత ఆవిష్కరింపబడితే గోవింద అంటారు. అంతర్బహిష్ఠత సర్వం వ్యాప్య నారాయణ స్థిత నామరూపాత్మకంగా కనపడేటటువంటి జగత్తు జగత్తు కాదని దాని లోపల జీవుడిగా ఉన్నటువంటి బ్రహ్మమెవరున్నారో వాడిని గుర్తించడానికి నామరూపాలని ఆధారం చేసుకుని విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞాపాఠములు పెరగగలిగిన స్థితికి గోవింద అని పేరు. కాబట్టి ఆ గోవిందేతి హృదిస్థితే, ఎవరు ఈ నాలుగింటిని గుండెలలో పెట్టుకుంటారో అంటే సంతతము ఈ నాలుగింటిని స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా పునర్జన్మన విద్యతే, ఇక వాళ్ళు మళ్ళీ వేరొక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరము ఉండదు. వాళ్ళు ఈ శరీరమే ఆఖరిసారి పడిపోవడంగా పడిపోవడం తప్ప వీరొకసారి శరీరము పడవలసిన అవసరం ఉండదంటే అసలు పుట్టనే పుట్టరు. అంత గొప్పవి ఈ నాలుగు. అంత గొప్పవైనటువంటి నాలుగులో ఒకటి గీత. ఈ గీత ఆవిర్భవించినటువంటి విధానం చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో ఆవిర్భవించింది. మీకు తెలుసు మహాభారతంలో ఎంత కాదు కాదు కాదు అని పక్కకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినా ఈశ్వరుని యొక్క అవతార ప్రయోజనమే రాక్షస సంహారము కనుక ధర్మమును నిలబెట్టడం కనుక కురుక్షేత్రంలో కురుపాండవులు కలుసుకోవడం యుద్ధం కోసం అనివార్యమైంది. తీరా ఇద్దరూ వచ్చి కలుసుకున్నారు, ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. ధర్మరాజు గారు పెద్దలకి నమస్కారం చేయడానికి వెళ్ళాడు. అంతవరకు అందులో ధర్మదోషమేం లేదు. వాళ్ళు కలుసుకున్నది కూడా ఎక్కడా అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కలుసుకున్నారు. వ్యాస భగవానుడు గీతామృతాన్ని ప్రారంభం చేస్తూనే ధర్మశబ్దంతో ప్రారంభం చేస్తారు. ధర్మ అంటే పట్టుకోవలసినది, పట్టుకోవడంలో వైక్లభ్యం వస్తే మిమ్మల్ని రక్షించనిది అని గుర్తు. నేను ఒక కుక్క నా మీదకు వస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కర్రని నేను జాగ్రత్తగా పట్టుకోవాలి. అసలు నేను కుక్కని చూసి ఓడికిపోవడంలో నా చేతి కర్ర జారిపోయింది అనుకోండి, అప్పుడు ఇక ఆ కర్ర నన్ను రక్షించదు. నేను పట్టుకుని ఉన్నంతకాలమే నన్ను రక్షిస్తుంది తప్ప పట్టుకోనికుండా ఉన్నది రక్షించేది కాకుండా పోయేది ఏదుంటుందో దానికి ధర్మం అని పేరు. అందుకే నేను తరచు మనవి చేస్తుంటాను, అమరకోశం ధర్మము అన్న మాటని వ్యాఖ్యానం చేస్తే ద్రియతేవా జనైరితి ధర్మం అంటుంది. ఉపన్యాసాలు చెప్పడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే, పుస్తకాల్లో చదువుకోవడానికి పనికొచ్చేది కాదు ధర్మం అంటే. అందుకే కఠినమైన నేను ఒక మాట చెప్తూ ఉంటాను, ఉపన్యాసాలకి వెళ్ళడం దేవాలయంలోకి వెళ్ళడం కాదు ధర్మం అంటే, బొట్టు పెట్టుకోవడం ధర్మము అని చెప్తుంటాను. కాబట్టి

ధర్మము అంటే ధ్రియతేవా జనయితి ధర్మం, తాను అనుష్ఠించనిది తనని రక్షించదు. మీకెంత తెలుసు అన్నది మిమ్మల్ని ఎప్పుడూ రక్షించదు. వేదము ఏది చెప్పిందో అది మీరు పట్టుకోగలరా, ఎవరేది చెప్పారన్నది ప్రమాణము కాదు. నేనొకటి చెప్పచ్చు, ప్రమాణం కాదు. ఎంతటి మహాత్ముడైనా కావచ్చు, ఆయన చేసింది ప్రమాణం కాదు, ఆయన చెప్పింది ప్రమాణం కాదు. ఎక్కడి వరకు ప్రమాణం? వేదము చెప్పిన దానితో అంగీకరించి మాట్లాడితే అంతవరకే ప్రమాణం. వేదము చెప్పిన దాన్ని వ్యతిరేకించి మాట్లాడితే ఎక్కడ వరకు వేదాన్ని అంగీకరించి మాట్లాడాడో అక్కడ వరకు ప్రమాణవాక్కు మాట్లాడాడని, వేద వ్యతిరేకమైన మాట్లాడినదంతా కూడా దుస్తర్కం చేశాడని అంటారు. దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకరాచార్యుల వారు. దుస్తర్కము చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదువితం కర్మస్వనుష్ఠీయతాం. వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. వేదము దేనిని ప్రమాణంగా మాట్లాడిందో దాన్ని ప్రమాణంగా మాట్లాడాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కడ కుదురుతుందండి అని మాట్లాడడానికి వీల్లేదు. వేదము ఏది చెప్పిందో దాన్ని అందుకోవడమే నీ ప్రయోజనం. అలా అందుకోలేకపోతే అది వ్యక్తిగా నీ బలహీనత ఏమో, కానీ వేదం చెప్పినది ఎలా కుదురుతుందండి అన్న మాట మాట్లాడడానికి మాత్రం నీకు అధికారం లేదు. నేను నిత్యాగ్నిహోత్రం చెయ్యకపోతే నేను చెయ్యలేకపోవడన్నా తప్పని చెప్పాలి. అంతేగాని నిత్యాగ్నిహోత్రం ఎక్కడ కుదురుతుందండి అన్న మాట నేను వాడడాన్ని మాత్రం శాస్త్రం అంగీకరించు. నీ తప్పు నువ్వు అంగీకరించాలి. అంతేగాని వేద ప్రమాణము యొక్క సాధ్యాసాధ్యములను విచారణ చేసే అధికారము నీకు లేదు. ధర్మమంటే ఒక్కటే లోకంలో. ధర్మమనగా ఎవరు చెప్పినది ధర్మము కాదు, వేదం ఏది చెప్పిందో అదొక్కటే ధర్మము. వ్యాస హృదయమంతా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, వ్యాసుడి యొక్క ఎంగిలి ఈ లోకంలో వచ్చిన వాంగ్మయమంతా, వ్యాసుని యొక్క హృదయమంతా ధర్మమే. ధర్మం ధర్మం ధర్మం, దానికోసమే ఆయన 18 పురాణములను ఇచ్చాడు, 4 వేదములను విభాగం చేశాడు, బ్రహ్మసూత్రములను ఇచ్చాడు. ఇన్ని ఇవ్వడానికి కారణం ధర్మాన్ని పట్టుకోండి. ధర్మం ఒక్కటే మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మం ఒక్కటే మళ్లీ పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలదు. ఎవడు ధర్మాన్ని పట్టుకోబోయి ధర్మం పట్టుకున్నాననుకుని అధర్మాన్ని పట్టుకుంటున్నాడో వాడికి ధర్మము యొక్క ఫలితము పొందలేడు. అది కుదిరేటటువంటి విషయం కాదు. పైకి తాను ధర్మం పట్టుకున్నానని అనుకుంటున్నాడు, కానీ తాను పట్టుకున్నది ధర్మము కాదు. స్వధర్మో నిధనం శ్రేయ, పరధర్మో భయావహ. తనకి కాని ధర్మం పట్టుకున్నవాడు తాను తరించలేడు. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక. అందుకే ప్రారంభమే మంగళవాచకంగా దీన్ని తీసుకున్నారు వ్యాసుల వారంటే ధర్మశబ్దాన్ని తీసుకున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, కురుక్షేత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఆ కురు పాండవులు ఇద్దరూ కూడా కలుసుకున్నారు. ఇక యుద్ధం ప్రారంభం అవ్వాలి. ఎవరి ధర్మం వారిది. లోకంలో ధర్మరాజు గారు ఎదురుగుండా కనపడినటువంటి పెద్దవాడు, వంశకర్త, మహానుభావుడు భీష్ముడు. భీష్మ ద్రోణాది మహాపురుషులకు నమస్కారం చేయడం కోసమని ధర్మరాజు గారు వెళ్ళారు. అర్జునుడు ఇరుపక్షముల మధ్యలో నిలబెట్టబడినటువంటి రథంలో నిలబడి ఉన్నాడు. కృష్ణ భగవానుడు అన్నాడు, అర్జున చూడొక్కసారి ఇరుపక్షములలో మోహరించిన సైన్యాన్ని చూడు. ఎందుచేత? అర్జునుడే ప్రధానంగా రాక్షస సంహారము అంటే రాక్షసులే కురువీరుల వైపు ఉన్నారు, లేదా కురువీరులుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని సంహరించాలి. అందుకే అతనికి అంత శస్త్రాస్త్ర సంపదనంతటిని ఇప్పించాడు కృష్ణ పరమాత్మ.

0: FM 90.4. వరదలను తట్టుకునే వరి.
1: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
2: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
0: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
1: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
0: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలా మంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
2: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కానీ పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
0: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
1: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
0: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నూరుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
1: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
0: నాలుగోది, వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
1: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచండి.

0: ను 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
1: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి

విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయల గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మానవ శరీర రక్షణకు జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సహాయపడే సూక్ష్మ పోషకాలు విటమిన్లండి. కణజాలాలను మరమ్మతు చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు, ప్రకృతిలో దొరికే సహజ సిద్ధ పదార్థాల నుంచే తీసుకోవాలి. కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు, జుట్టు, చర్మం తదితర ఒక్కో శరీర భాగం ఆరోగ్యాన్ని ఒక్కో రకం విటమిన్ పరిరక్షిస్తుంది. శరీర సమతాస్థితికి ఆధారమైన ఈ విటమిన్ల ప్రాధాన్యం, అందులో ప్రధానమైనవి అవి లభించే పదార్థాలు, లోపిస్తే వచ్చే వ్యాధులు, ఎక్కువైతే తలెత్తే సమస్యలను అభ్యర్థులు సక్రమంగా తెలుసుకోవాలండి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, క్రీడాకారులు, నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అదనంగా ఏ విటమిన్లు ఎందుకు తీసుకోవాలో కూడా అవగాహన పెంచుకోవాలి. విటమిన్లు మొలకెత్తే గింజల్లో ఎక్కువగా ఉంటాయండి. కాలేయం, గుండె, మూత్రపిండాల లాంటి వాటిలో ఇవి ఎక్కువగా నిల్వ ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లు శరీరంలో ఎక్కువైతే మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. విటమిన్ ఏ, డిలు కాలేయంలో నిల్వ ఉంటాయండి. ఇవి ఎక్కువైతే వ్యాధులు కూడా కలుగుతాయి. మొదటిసారిగా వేరు చేసిన విటమిన్ థయామిన్. మానవ శరీరంలో కణాలు విటమిన్లను తయారు చేసుకోలేవు. మొక్కలు, కొన్ని రకాల సూక్ష్మజీవులు విటమిన్లు తయారు చేసుకుంటాయి. పండ్లు, పాలు, కూరగాయల నుంచి ఎక్కువ విటమిన్లు లభిస్తాయండి. మనిషి జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియాను విటమిన్ B12, విటమిన్ K ను కొంతవరకు తయారు చేస్తాయి. జీవక్రియలు సాఫీగా జరగడానికి విటమిన్లు చాలా అవసరమండి. విటమిన్ B12 జంతు సంబంధ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. లిజనర్స్, ఈ విటమిన్ల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ముందుగా విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. దీని రసాయనిక నామం రెటినాల్. పెరుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి దీనిని పెరుగుదల విటమిన్, విటమిన్ ఆఫ్ గ్రోత్ అని అంటారు. వ్యాధి సంక్రమణ, ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుందండి. అందుకే దీన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అని కూడా అంటారు. కన్నీటిని స్రవించే అశ్రు, లాక్రిమల్ గ్రంథుల పనితీరుకు ఈ విటమిన్ చాలా అవసరం. దీని లోపం వల్ల పలు రకాల వ్యాధులు కూడా కలుగుతాయి. మొదటిగా రేచీకటి. ఈ వ్యాధిని నిక్టలోపియా అని కూడా అంటారు. తక్కువ వెలుతురులో సరిగ్గా కనిపించకపోవడం దీని లక్షణం. రెండవది జీర్తాఫాల్మియా, దీనిని డ్రై ఐస్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలో కన్నీళ్లు స్రవించకపోవడం వల్ల కళ్ళు పొడిబారిపోతాయండి. మూడు కెరాటోమలాసియా, ఈ వ్యాధిలో కంటిలోని కార్నియా మృదువుగా మారి పగిలిపోతుంది, దాంతో అంధత్వం ఏర్పడుతుంది. ఈ రకమైన అంధత్వాన్ని పోషకాహారలోప అంధత్వం అని అంటారు. పిల్లల్లో దీనిని నివారించడానికి పోషక పదార్థాలు, విటమిన్ ఏతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా అందిస్తోంది. నాలుగు బిటాట్ స్పాట్స్, ఈ వ్యాధిలో కంటిలోని కంజక్టివాలో కెరోటిన్ అనే ప్రోటీన్ జమ అవుతుంది. అవే కాకుండా చర్మం గరుకుగా మారడం, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ విటమిన్ చాపకాలే నూనెలో ఎక్కువగా ఉంటుందండి. మానవ కాలేయంలో కెరోటినేజ్ అనే ఎంజైమ్ వల్ల కెరోటిన్ విటమిన్ ఏగా మారుతుంది. అందుకే కెరోటిన్ ను ప్రో విటమిన్ ఏ అని కూడా అంటారు. విటమిన్ ఏ కాలేయంలో నిల్వ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువైతే దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉంది. విటమిన్ ఏ లభించే పదార్థాలు గుడ్లు, పాలు, వెన్న లాంటి జంతు సంబంధ పదార్థాల్లో ఉంటుంది. క్యారెట్, బొప్పాయి, గుమ్మడి, టమాటా లాంటి నారింజ రంగు పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది. ఈ విటమిన్ వీటిలో కెరోటిన్ రూపంలో ఉంటుందండి. ఇప్పుడు విటమిన్ డి గురించి తెలుసుకుందాం. దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. తిన్న ఆహారంలోని కాల్షియం చిన్నపేగు నుంచి శోషణం చెందడానికి ఇది చాలా అవసరమండి. దీని లోపం వల్ల కాల్షియం శోషణ జరగదు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. అవి చిన్నారుల్లో రికెట్స్. ఈ వ్యాధిలో కాలి ఎముకలు మెత్తగా మారి శరీరం బరువును మోయలేక వంగిపోతాయి. ఇక పెద్దవారిలో ఆస్ట్

మలేసియా కలుగుతుంది. దీని వల్ల ఎముకలు మెత్తగా మారిపోతాయి. పాలిచ్చే తల్లుల్లో కాల్షియం విటమిన్ డి లోపం వల్ల ఈ రకమైన సమస్యలు రావచ్చు. శరీర ద్రవ్యాల్లో కాల్షియం, ఫాస్పరస్ లో సమతా స్థితికి విటమిన్ డి చాలా అవసరం అండి. సూర్యరశ్మి పడినప్పుడు శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు 7D హైడ్రోకొలెస్ట్రాల్ విటమిన్ డిగా మారుతుంది. అందువల్ల ఈ విటమిన్ ను సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ అని అంటారు. విటమిన్ డి లభించే పదార్థాలు చేపకాలేపు నూనె, కాడ్ చేప నూనె, పాలు, వెన్న లాంటి ఆహార పదార్థాలు. లిజనర్స్, మరికొన్ని విటమిన్ల గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పుడు విటమిన్ కే గురించి తెలుసుకుందాం. దీని రసాయనిక నామం ఫిలోక్వినోన్. కాలేయంలో ప్రోత్రాంబిన్ తయారీకి ఈ విటమిన్ చాలా అవసరమండి. శస్త్రచికిత్సకు ముందు నవజాత శిశువులకు ఈ విటమిన్ అవసరాన్ని బట్టి ఇస్తారు. రక్తం గడ్డగట్టడానికి పరోక్షంగా ఈ విటమిన్ చాలా అవసరం కాబట్టి దీనిని కొయాగులేషన్ విటమిన్ లేదా రక్తస్రావాన్ని నిరోధించే విటమిన్, యాంటీహెమరేజిక్ విటమిన్ అని పిలుస్తారు. దీని లోపం వల్ల రక్తం గడ్డగట్టడం ఆలస్యమవుతుంది. విటమిన్ కే లభించే పదార్థాలు ఆకుకూరలు, పాలు, కాలేయం, గుడ్డు, సోయా లాంటి వాటిలో ఈ విటమిన్ ఉంటుందండి. ఇక విటమిన్ ఇ, దీని రసాయనిక నామం టోకోఫెరాల్. బీజకోశాలైన ముష్కాలు, అండాశయాలు సక్రమంగా పనిచేయడానికి ఈ విటమిన్ చాలా అవసరం. దీనిని యాంటీ ఫెర్టిలిటీ విటమిన్, వంధ్యత్వ ప్రతికూల విటమిన్ లేదా ఫెర్టిలిటీ విటమిన్ అని అంటారండి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సిరల్లో కవటాలు దెబ్బతినడం వల్ల కలిగే వెరికోస్ వీన్స్ వ్యాధిని, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడమైన అథెరోస్క్లెరోసిస్ ను నివారిస్తుంది. అధిక శారీరక శ్రమ చేసే వారికి, ఆటలు ఆడేవారికి ఇది ఎక్కువగా అవసరం. చర్మం పైన ముడతలు, మచ్చలను కూడా పోగొడుతుంది. కాబట్టి దీనిని బ్యూటీ విటమిన్, సౌందర్య పోషక విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతాయి. విటమిన్ ఇ లభించే పదార్థాలు పత్తి గింజల నూనె, ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెలో ఉంటుందండి. గోధుమ బీజ కవచ నూనె నుంచి అత్యధికంగా లభిస్తుంది. లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह।
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है।
0: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: ఉభయ గోదావరి జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, విటమిన్ సి, దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. తిన్న ఆహారం నుంచి చిన్న పేగులు ఇనుము శోషణకు ఇది చాలా అవసరం. గాయాలు మరడానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి, చర్మంలో కొల్లాజన్ ప్రోటీన్ తయారీకి ఇది చాలా అవసరం అండి. దగ్గు జలుబు లాంటి వాటి తీవ్రత తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అథెరోస్క్లెరోసిస్ తగ్గుతుంది. అలర్జీలను ప్రేరేపించే హిస్టమైన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుంది, కాబట్టి దీనిని యాంటీహిస్టమైన్ కారకం అని అంటారు. కణాలకు స్వేచ్ఛ అయాన్ల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

వేడి చేస్తే ఈ విటమిన్ నశిస్తుందండి. అంటే బాగా ఉడికించిన ఆహార పదార్థాలు ఇది తక్కువగా ఉంటుంది. విటమిన్ సి లభించే పదార్థాలు అత్యధికంగా రోజ్ హిప్ అనే పండులో ఉంటాయండి. దీని తర్వాత ఉసిరి, నిమ్మజాతి ఫలాలైన నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ లాంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ తక్కువగా ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వి అనే వ్యాధి కలుగుతుందండి. కాబట్టి దీనిని యాంటీ స్కర్వి ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలో రక్తనాళాలు పగిలిపోయి చిగుళ్ళు, చర్మం కింద ఇతర అవయవాలలో రక్తస్రావం కనిపిస్తుంది. లిజనర్స్, ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ల గురించి తెలుసుకుందాం. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడే పదార్థాలను లేదా రసాయనాలను యాంటీ ఆక్సిడెంట్లుగా పేర్కొనవచ్చండి. ఇవి శరీరంలో జీవక్రియల వల్ల ఏర్పడే స్వేచ్ఛ ఆయాన్లు, అంటే ఫ్రీ రాడికల్స్ కలుగజేసే నష్టాన్ని నివారిస్తాయి. స్వేచ్ఛ ఆయాన్లకు యాంటీ ఆక్సిడెంట్లు ఎలక్ట్రాన్లు దానం చేసి స్వేచ్ఛ ఆయాన్ల వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. శరీరంలో స్వేచ్ఛ ఆయాన్లు ఎక్కువైతే కణాలు డిఎన్ఏకు నష్టం కలుగుతుందండి. ఇవి ఉత్తేజితంగా ఉండి కణంలోని భాగాలకు నష్టాన్ని కలుగజేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఈ ప్రభావాన్ని నివారిస్తాయి. వీటి వల్ల వృద్ధాప్యం నెమ్మదించడం, గుండె మెదడు సంబంధిత వ్యాధులు సమస్యలు తగ్గుతాయి, కణానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి, వ్రణాలు క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి, అథెరోస్క్లెరోసిస్ అల్జీమర్స్ లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. విటమిన్ ఏ సిఇలు బీటా కెరోటిన్ ఫ్లైనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి లభించే పదార్థాలు పసుపు, ఎరుపు, నారింజ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీ, వీటిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రాగి, సెలీనియం లాంటి లవణాలు కూడా యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయండి. లిజనర్స్, వినారు కదండి, ఈరోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మంచి మంచి విషయాల గురించి. మరి రేపు ప్రసారమయ్యే మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నందిని.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు.

0: అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: సోమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: అఖిల నిఖిల సకల ప్రాణ సంరక్షణ.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనర్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెంటోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4
1: రెడి విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని సమాజం అంటే ఏమిటి పాఠం వింటారు.
2: రాము రాము.
3: ఆ ఎవరు?
2: నేను వైష్ణవిని.
3: ఓహో, నువ్వా వైష్ణవి? ఆ ఏంటి ప్రొద్దున్న ఇలా వచ్చావు?
2: ఆ లోపలికి రా.
3: నిన్న నువ్వు స్కూల్కి రాలేదేమిటి?
2: నిన్న నాకు జ్వరం వచ్చింది, అందుకే స్కూల్కి రాలేకపోయాను రాము. నిన్న క్లాస్లో ఏదైనా హోంవర్క్ ఇచ్చారా?
3: అవును, తెలుగులో ఇంగ్లీష్లో ఇచ్చారు.
2: అయితే నీ హోంవర్క్ నోట్ పుస్తకాలు ఇవ్వు రాము, రాసుకొని ఇచ్చేస్తాను.
3: నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి నీకు?
2: ఎందుకు రాము అలా అంటున్నావు?
3: ఇంతకు మునుపు నేను స్కూల్కి రానప్పుడు నాకు నీ హోంవర్క్ నోట్ పుస్తకం ఇవ్వలేదు కదా, అందుకే ఇప్పుడు నేను ఇవ్వను.
2: ప్లీజ్ రాము, ఇవ్వరా?
3: ఇవ్వనంటుంటే అర్థం కాలేదా? ఉండు, మా నాన్నగారు వచ్చారు.
2: నమస్కారం మామయ్య.
4: నమస్తే నమస్తే వైష్ణవి, బాగున్నావా? ఏంట్రా రాము, మీరిద్దరు ఏదో గొడవ పడుతున్నారు, ఎందుకని?
2: నిన్న నాకు జ్వరం వచ్చి స్కూల్కి వెళ్ళలేదు మామయ్య.
4: అవునవును, నిన్న మీ నాన్నగారు కలిసినప్పుడు కూడా చెప్పారు నీకు జ్వరం వచ్చిందని. మరి ఇప్పుడు ఎలా ఉందమ్మా?
2: తగ్గింది మామయ్య. నిన్న క్లాస్లో ఇచ్చిన హోంవర్క్ నోట్ పుస్తకం కోసం వచ్చాను మామయ్య. అయితే రాము ఇవ్వనంటున్నాడు.
4: ఏ, ఎందుకు రాము ఇవ్వనంటున్నావు?
3: ఇంతకుముందు నేను స్కూల్కు వెళ్ళనప్పుడు వైష్ణవి తన హోంవర్క్ నోట్ పుస్తకం అడిగితే నాకు ఇవ్వలేదు, అందుకని నేను ఇప్పుడు ఇవ్వడం లేదన్న.
4: ఓహో, అదే విషయం. వైష్ణవి మునుపు నీకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇవ్వడం లేదు, అంతేకదా?
3: అవును.
4: చూడ్రాము, మనమంతా ఎలా జీవిస్తున్నాం?
3: కలిసి మెలిసి జీవిస్తున్నాం.
4: అవునా? ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మనుషులంతా మనలాగే కలిసి జీవిస్తున్నారు. కలిసి జీవిస్తున్న మనుషుల అవసరాలు ఎవరికి వారే తీర్చుకుంటున్నారా, లేక మరెవరైనా సహాయపడుతున్నారా?
3: ఒకరికి ఒకరు సహాయపడుతున్నారు నాన్న.
4: వెరీ గుడ్. ఒకరికి ఒకరంటే ఎవరు? వివిధ రకాల వృత్తుల వారు. వివిధ వృత్తుల వారి సహకారం లేకుంటే మనం మన అవసరాలు తీర్చుకోలేం, అవునా కాదా?
3: అవును నాన్న.
4: అందుకే మనిషి సంఘజీవి అని క్రీస్తు పూర్వం నాడే అరిస్టాటిల్ ప్రపంచానికి తెలిపాడు. ఇంతకీ అరిస్టాటిల్ ఎవరో తెలుసా నీకు?
3: తెలియదు నాన్న.
4: అరిస్టాటిల్ గ్రీకు దేశస్థుడు. ఇతను ఒక గొప్ప రాజనీతి తత్వవేత్త. ఆయన ఏమన్నాడంటే, మనిషి పుట్టిన్నాటి నుండి చనిపోయే వరకు సమాజంపై ఆధారపడి జీవిస్తాడు. వ్యక్తిని సమాజమే తీర్చిదిద్దుతుంది, అదేవిధంగా సమాజాన్ని వ్యక్తి తీర్చిదిద్దుతాడు. వ్యక్తి తన రక్షణకు, కష్టసుఖాలకు, విద్యాబుద్ధులకు, జీవిత అవసరాలకు సమాజం మీద ఆధారపడతాడు. తన కలలు పండించుకోవడానికి, జీవిత ఆశయాలు నెరవేర్చుకోవడానికి సమాజం మీద పూర్తిగా ఆధారపడతాడు.
3: సమాజం అంటే ఏంటి నాన్న?
4: సమాజం అంటే ఏమిటంటే, వ్యక్తులతో కుటుంబం, కుటుంబాలతో సమాజం ఏర్పడింది. ఈ రకంగా ఏర్పడిన జన సముదాయాలు గ్రామాలుగాను పట్టణాలుగాను ఏర్పడ్డాయి. గ్రామాలలో పట్టణాలలో నివసించే ప్రజలకు కొన్ని సమిష్టి ప్రయోజనాలుంటాయి. సమిష్టి ప్రయోజనం అంటే తెలుసా నీకు?
3: సరిగ్గా తెలియదు నాన్న.
4: అయితే నేను చెప్తా విను. సమిష్టి ప్రయోజనం అంటే ఒక గ్రామంలో గాని పట్టణంలో గాని కలిసి జీవిస్తున్న ప్రజలందరికీ ఉపయోగపడేవి. ఉదాహరణకు, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటించటం, వీధుల్లో చక్కగా రోడ్లు వేయడం, మురికి కాలువలు నిర్మాణం చేయడం, కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేయడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, పాఠశాల భవనాలు నిర్మాణం

0: నిర్మించడం, వైద్య సదుపాయాలు కల్పించడం, లైబ్రరీలు, పార్కుల లాంటివి ఏర్పాటు చేయడం, వీటన్నిటి వలన ఒకచోట నివసించే ప్రజల సముదాయానికి సమిష్టి ప్రయోజనం కలుగుతుంది. దీన్నే సమిష్టి ప్రయోజనం అంటాం. ఇవే కాకుండా ఒకే భాష, ఒకే మతంలో ఉండే జన సముదాయానికి వారి వారి ప్రయోజనాలుంటాయి.
1: జన సముదాయం అంటే ఏమిటి నాన్న?
0: బాగా అడిగావు. ఒకే భాష మాట్లాడేవారిని, ఒకే మతం వారిని ఒకే జన సముదాయం అంటాం. ప్రతి సముదాయానికి సమిష్టి ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకు ఆంధ్రులంతా ఒక జన సముదాయం. వారు వారి భాషను అభివృద్ధి చేసుకోవడం అనేది వారి సమిష్టి ప్రయోజనం. వారి సంస్కృతిని కాపాడుకోవడం అనేది కూడా సమిష్టి ప్రయోజనమే. అదేవిధంగా మతపరంగా ఉన్న ఆచారాలను అర్థం చేసుకుని వాటిని గౌరవించడం అనేది సమిష్టి ప్రయోజనం. వివిధ మతాల్లో ఉన్న ప్రత్యేకతను అర్థం చేసుకుని సమిష్టిగా సమాజంలో సహజీవనం చేస్తున్నాం.
1: మరి మన అవసరాలు ఎలా తీరుతున్నాయి నాన్న?
0: మనలో నుండే కొందరు వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. మరికొందరు పరిశ్రమల్లో పనిచేస్తూ వివిధ రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. మిగతా వారు పండిన పంటలను, ఉత్పత్తి అయిన వస్తువులను వ్యాపారం ద్వారా ప్రజలకు అందజేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక సమూహం అని అంటారు. దేశంలోని అన్ని ప్రాంతాలలోని వ్యవసాయదారులు ఒక సమూహంగాను, కార్మికులు ఒక సమూహంగాను, వ్యాపారస్తులు ఒక సమూహంగాను సంఘటితం కావడానికి అవకాశం ఉంది.
1: సంఘటితం అంటే ఏమిటి మామయ్య?
0: సంఘటితం అంటే వాళ్ల వాళ్ల అవసరాలు తీర్చుకోవడం కోసం ఒకటి కావడం. ఉదాహరణకి వ్యవసాయదారులు వారి సమస్య సాధన కొరకు ఒకటై సాధించుకోవడం. ప్రతి జన సముదాయం కొన్ని ఆచారాలను, సంప్రదాయాలను, నమ్మకాలను, మార్గాలను రూపొందించుకుంటుంది.
1: సంప్రదాయాలు, నమ్మకాలు, మార్గాలు అన్నారు, అవి మనకెట్లా తెలుస్తాయి నాన్న?
0: వ్యక్తి ప్రవర్తనను బట్టి మనకు తెలుస్తుంది. వ్యవసాయం చేసే వ్యక్తిపైన దాని ప్రభావం అతనిలో కనిపిస్తుంది. పరిశ్రమల్లో పనిచేసే వ్యక్తిపై పరిశ్రమల సముదాయ ప్రభావం ఉంటుంది. వ్యాపార సముదాయంలో ఉండే వ్యక్తి ప్రవర్తన దానికి అనుగుణంగా ఉంటుంది. వాళ్ల వాళ్ల నడవడికను బట్టి సంప్రదాయాలు, నమ్మకాలు, మార్గాలు తెలుస్తాయి. తెలిసిందరాము?
1: తెలిసింది నాన్న. నా బోటి విద్యార్థులు కూడా ఒక విద్యార్థి సముదాయం. నాకు ఏ విధంగానైతే వైష్ణవి పుస్తకం అప్పుడు అవసరమైందో, ఇప్పుడు వైష్ణవికి నా పుస్తకం అవసరమైంది. అంటే ఒకరితో ఒకరు సహకరించుకుంటే ఇద్దరికీ మంచిది.
2: మనందరం ఐకమత్యంగా ఉంటే మనకి మంచిది, టీచర్ గారికి తేలికవుతుంది.
0: భేష్, మీకు సమాజం అంటే ఏమిటో తెలిసింది. సమాజంలో కొంతమంది ఉంటారు చూశారు, నా ఇష్టం, నా ఇల్లు, నా చెత్త, నా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తాను, ఇష్టం వచ్చినట్టు విరజిమ్ముతాను అంటే మాత్రం వీలు కాదు. దానివల్ల ఇతరుల ఆరోగ్యాలు పాడైపోతాయి. నేను బిగ్గరగా రేడియో పెట్టుకుంటాను, టీవీ వాల్యూమ్ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానంటే మాత్రం కుదరదు. దానివల్ల పక్కింటి వాళ్ళకి నిద్ర చెడిపోతుంది, వాళ్ళకి తలనొప్పి వస్తుంది. నీకు స్వేచ్ఛగా బతకటానికి హక్కు ఉన్నా ఇతరుల శాంతిని భంగం చేసే హక్కు మాత్రం లేదు. అర్థమైందా?
1: అర్థమైంది నాన్న. ఇదిగో వైష్ణవి నా పుస్తకం, రాసుకొని ఇవ్వు. రాసుకొని జాగ్రత్తగా ఇస్తానులే.
3: వెరీ గుడ్. మీరిద్దరు ఇలాగే ఎప్పుడు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి, సరేనా?
1: సరే.
0: ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. మనిషి తన తోటి మనుషులతో నివసిస్తాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మనిషి ఇలాగే నివసిస్తాడు. భూగోళ శాస్త్ర పాఠాల్లో కొన్ని భూగోళాంశాలు మనిషి జీవితం మీద ప్రభావం చూపుతాయని నేర్చుకున్నాం. మనిషి శాస్త్ర సహాయంతో ఈ ప్రభావాన్ని మార్చుకుంటూ ఎక్కువ ఇబ్బంది లేకుండా తన జీవితావసరాలను తీర్చుకుంటాడు. ఇదంతా మనిషి సమాజంలో ఉండటం వల్లనే చేయగలిగాడు. ఒక గ్రామంలో గాని, పట్టణంలో గాని, ఒక ప్రాంతంలో గాని ఉండే వివిధ మానవ సమూహాలకు కొన్ని సమిష్టి ప్రయోజనాలుంటాయి. బహిరంగ ప్రదేశాలలోని పరిశుభ్రతను కాపాడటం ఒక సమిష్టి ప్రయోజనం. ఒకే భాష, ఒకే మతం ఉండే జనంలో ఇలాంటివే కొన్ని ప్రయోజనాలుంటాయి. తమ సమిష్టి భాషను అభివృద్ధి చేసుకోవడం, తమ సమిష్టి ఆచారాలను అవగాహన చేసుకుని జీవించడం, ఈ సమిష్టి ప్రయోజనాల్లో

0: కొని. ఇలా సమిష్టి ప్రయోజనాలుండే జనాన్ని జన సముదాయం అనొచ్చు. ఆంధ్రులంతా ఒక జన సముదాయం. ఇలాగే ఒకే మతానికి చెందినవారు ఒక జన సముదాయం. ఉదాహరణకి హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు, పారసీలు. ప్రతి జన సముదాయం తన సభ్యులలోని ఏకత్వాన్ని, ఇతరుల నుండి ప్రత్యేకతను బాగా అవగతం చేసుకుంటుంది. ఇలా జన సముదాయంలోని వారంతా సమిష్టిగా జీవిస్తారు. వీరినే సమాజం అంటాం. సమాజం ఒక పెద్ద సమూహం. తన అవసరాలను తీర్చుకోవటం కోసం ప్రతి జన సముదాయంలో కొన్ని సమూహాలుంటాయి. ఉదాహరణకి ఆంధ్రులు ఒక జన సముదాయం. తన దైనిక జీవన వ్యవహారాలను చూసుకోవడం కోసం ఇది రైతులు, పారిశ్రామిక కార్మికులు, వ్యాపారస్తులు మొదలగు సమూహాలలో వ్యవహరిస్తుంది. ఇలాగే వివిధ జన సముదాయాలకు చెందిన జనం ఒకే సమూహంలో ఉండొచ్చు. ఆంధ్రులు, తమిళులు మొదలైన జన సముదాయాలకు చెందిన వ్యవసాయదారులు తమ సమిష్టి ప్రయోజనాల కోసం ఒక సమూహంలో సంఘటితం కావచ్చు. జన సముదాయం మన సాంస్కృతిక అవసరాలను నెరవేర్చటం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి జన సముదాయం కొన్ని ఆచారాలను, సాంప్రదాయాలను, నమ్మకాలను, జీవన మార్గాలను మొదలైన వాటిని రూపొందించింది. ఒక వ్యక్తి ప్రవర్తన సాధారణంగా తన జన సముదాయం, సంస్కృతికి అనుగుణంగా ఉంటుంది.
1: మీరింతవరకు సాంఘిక శాస్త్రంలోని సమాజం అంటే ఏమిటి పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని సమాజం రకాలు పాఠం వింటారు.
0: గోపి, ఒరే గోపి.
2: ఆ, వస్తున్నా నాన్నా.
0: ఏం చేస్తున్నావు లోపల?
2: హోంవర్క్ చేసుకుంటున్నాను నాన్నా.
0: ఓహో, మరైతే పూర్తయిందా? ఇంకా ఉందా?
2: ఆ, పూర్తయింది, వస్తున్నా.
0: ఆ, దా గోపి, కూర్చో.
2: నాన్నా నాన్నా, నాకు అనుమానం వచ్చింది, చెప్తారా?
0: ఓ, తప్పకుండా. ఏంటడుగు?
2: ఏం లేదు నాన్నా, కృష్ణన్నయ్యకు 1000 ర్యాంకు వచ్చినా MBBS సీట్ రాలేదు. మరేమో తుకారాం అమ్మయ్య వాళ్ళ అబ్బాయికి 20,000 ర్యాంకు వచ్చినా MBBS సీటు వచ్చిందేమిటి?
0: ఓహో, అదే నీ అనుమానం. ఇంతకుముందు పాఠంలో మనం సమాజం, వివిధ వర్గాల వృత్తుల గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా మన సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జాతులు, తెగలవారు ఉన్నారు.
2: ఈ వెనుకబడిన జాతులు, తెగలవారు ఎవరు నాన్నా?
0: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగలవారు. వీరి జీవన ప్రమాణం మెరుగుపరచటానికి మన పాలకులు దేశ రాజ్యాంగంలో వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. విద్యా సంస్థల్లో, ఉద్యోగ నియామకాల్లో, ప్రజా సంస్థల్లో వారికి అవకాశం కల్పించి వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావాలన్న సంకల్పంతో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు.
2: ఓహో, రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వల్ల తక్కువ ర్యాంకు వచ్చినా సీటు వచ్చిందన్నమాట.
0: అవును, వారికి కూడా అందరితో సమానంగా అవకాశాలు లభించాలి కదా. మరి ఏ విధంగానైతే వివిధ జాతులు, తెగలు ఉన్నాయో అదే విధంగా మన సమాజంలో 3 రకాల జన సముదాయాలు ఉన్నాయి.
2: మన సమాజంలో 3 రకాల జన సముదాయాలు అన్నారు, అవేమిటి నాన్నా?
0: ఆ, చెప్తాను. గ్రామీణ జన సముదాయాలు, పట్టణ జన సముదాయాలు, తెగలుగా ఉండే జన సముదాయాలు.
2: ఈ జన సముదాయాల గురించి కొంత వివరంగా చెప్తారా?
0: ఓ, తప్పకుండా చెప్తాను గోపి. నీకు ముందుగా గ్రామీణ జన సముదాయం గురించి చెప్తాను.
2: సరే, చెప్పండి.
0: దేశానికి గ్రామాలే వెన్నుముకలు, గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధి అన్న గాంధీగారి మాటలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో పట్టణాల కంటే గ్రామాల సంఖ్య ఎక్కువ. దాదాపు 600,000 గ్రామాలు మన దేశంలో ఉన్నాయి.
2: ఏమిటి, 600,000 గ్రామాలున్నాయా?
0: అవును. మరి ఈ మొత్తం గ్రామాల్లో ఎంతమంది నివసిస్తున్నారో తెలుసా? దేశ జనాభాలో 172 మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు.

0: వీళ్ళంతా ఏం పనిచేస్తారు నాన్న?
1: వీరి ప్రధానమైన వృత్తి వ్యవసాయం.
0: అందరూ వ్యవసాయమే చేస్తారా?
1: లేదు, గ్రామ జనాభాలో 80% మంది ప్రజలు వ్యవసాయం చేస్తారు. మిగతా వారంతా ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తారు.
0: గ్రామాల్లో ఇంతమంది జీవిస్తున్నారు కదా, వీరికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా?
1: లేవు, చాలా గ్రామాల్లో త్రాగునీటి కొరత ఉంది. సరైన రోడ్డు మార్గాలు లేక రవాణా సౌకర్యాలకు ఇబ్బందిగా ఉంది. విద్యుత్ శక్తి సరఫరాలో అంతరాయం, వైద్య సౌకర్యాల కొరత, తంతి తపాలా సౌకర్యం సరిగ్గా లేకపోవడం, చదువుకు అవకాశం సరిగ్గా అందుబాటులో లేకపోవడం లాంటి అసౌకర్యాలు మన గ్రామాల్లో కనిపిస్తాయి.
0: ఇన్ని అసౌకర్యాలతో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు?
1: తప్పదు కదా మరి. ప్రభుత్వం దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వసతులు కల్పిస్తున్నారు. దేశంలోని గ్రామాలన్నింటిలో విద్య, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఒక దృఢమైన సంకల్పంతో కృషి చేస్తోంది.
0: గ్రామ జన సముదాయం గురించి చాలా విషయాలు చెప్పారు, అదే విధంగా పట్టణ జన సముదాయం గురించి చెప్పండి.
1: ఓ తప్పకుండా గోపి. దేశంలో గ్రామాల కంటే పట్టణాల సంఖ్య తక్కువే అన్న విషయం నీకు తెలుసు కదా. దేశ జనాభాలో 128 మంది పట్టణాల్లో నివసిస్తున్నారు.
0: పట్టణాల్లో ఎక్కడ చూసినా జనాలే కనపడతారు, మరి మీరేమో తక్కువ మంది ఉన్నారని అంటున్నారు?
1: అవును, నిజమే. పట్టణ విస్తీర్ణం తక్కువగా ఉంటుంది, నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎటు చూసినా జనాలే కనబడతారు.
0: ఎందుకని పట్టణాల్లో అంతమంది నివసిస్తారు, గ్రామాల్లో నివసించుద్దా?
1: నిజమే, నివసించవచ్చు, కానీ గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కొంత ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది పట్టణాల్లో నివసిస్తుంటారు. పట్టణాలకు వలస వచ్చి ఏదో ఒక పని చేసుకుంటూ జీవిస్తారు.
0: ఏదో ఒక పని అంటే?
1: ఏదో ఒక పని అంటే పట్టణాల్లో పరిశ్రమలుంటాయి కదా, పరిశ్రమల్లో కార్మికులుగాను, ప్రభుత్వ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగులుగాను మరికొంతమంది వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తుంటారు.
0: పట్టణాల్లో వీరందరికీ సౌకర్యాలుంటాయా?
1: ఉంటాయి. మంచి రోడ్లు, రవాణా సౌకర్యాలు, చదువుకోటానికి మంచి మంచి విద్యాసంస్థలు ఉంటాయి కాబట్టి పట్టణాల్లో చదువుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. వీటికి తోడు ఆధునిక వైద్య సౌకర్యాలు కూడా ఉంటాయి.
0: ఇన్ని సౌకర్యాలున్న పట్టణాల్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉండదా?
1: ఎందుకుండదు, ఉంటుంది. పట్టణాల్లో రోజురోజుకి జనాభా పెరిగిపోవడం వలన ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి కొంతమంది నిరుద్యోగంతో బాధపడుతూ ఉంటారు. మరికొందరికి సరైన గృహవసతి లేక ఇబ్బందులు పడుతుంటారు. తాగేందుకు నీరు, విద్యుత్తు, రవాణా ఇలా సమస్యలతోటి పట్టణ ప్రజల జీవితం సతమతమవుతూ ఉంటుంది.
0: పట్టణాల్లో ఉండే ప్రజలకు కూరగాయలు, తిండి గింజలు, పాలు లాంటివి ఎక్కడి నుంచి వస్తాయి నాన్న?
1: బాగా అడిగా గోపి. గ్రామాలు వ్యవసాయానికి నిలయాలు. వ్యవసాయం ద్వారా పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు పట్టణ ప్రజలకు సరఫరా చేసి పట్టణ ప్రజల అవసరాలు తీరుస్తారు గ్రామాల వాళ్ళు. అంటే దేశానికి గ్రామాలే వెన్నుముక అన్న గాంధీగారి మాట అక్షరాల నిజమే గోపి.
0: గ్రామ జన సముదాయాలు, పట్టణ జన సముదాయాల గురించి చాలా వివరంగా చెప్పారు నాన్న. జన సముదాయాల్లో మూడవదైన తెగల సముదాయం గురించి చెప్తారా?
1: ఓ తప్పకుండా చెప్తాను గోపి. మన దేశ జనాభాలో కొంతమంది ప్రజలు అడవుల్లో, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిని గిరిజనులని, షెడ్యూల్డ్ తెగలవారని పిలుస్తారు.
0: గిరిజన తెగ అంటే ఏమిటి నాన్న?
1: గిరి అంటే కొండ. కొండ ప్రాంతాల్లో నివసించే వారిని గిరిజనులు అని అంటారు. వీరిలో కొన్ని తెగలున్నాయి. అవేంటంటే గోండులు, కొలాములు, ప్రధానులు, కోయలు, బంజారాలు, చెంచులు అనేవారు అనేకులున్నారు. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ పట్టికలో చేర్చడం వల్ల వీళ్లని షెడ్యూల్డ్ జాతులు, తెగలు అంటారు.
0: కొండ ప్రాంతాల్లో ఉండే వీరికి ఏ విధమైన వసతులుంటాయి నాన్న?
1: గిరిజన ప్రాంతాల్లో ఉండేవారికి సరైన రోడ్డు మార్గాలు లేక రవాణా సౌకర్యాలు ఉండవు కాబట్టి రాకపోకలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం వలన వీరిలో అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులే. ఇక వైద్య సౌకర్యాల విషయానికొస్తే అసలే లేదని చెప్పొచ్చు. అనారోగ్యానికి గురైతే వాళ్లకు తెలిసిన నాటు వైద్యం చేసుకుంటారు. షెడ్యూల్డ్ తెగలు

0: నిరక్షరాస్యులు ఎక్కువ కావడం చేత వీళ్లల్లో మూఢనమ్మకాలు కూడా ఎక్కువే. ఈ మూఢనమ్మకాల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
1: ఏ వసతులు లేని వీళ్ళు ఏం పనులు చేసి బతుకుతారు నాన్న?
0: షెడ్యూల్డ్ జాతుల ప్రధానమైన వృత్తి జంతువులను వేటాడడం. వేటాడిన జంతువుల మాంసాన్ని వాళ్లు ఆహారంగా తీసుకుంటారు. వాటి చర్మాలను శుభ్రపరిచి వారి అవసరాలకు ఉపయోగించుకుంటారు. అడవుల్లో లభించే లక్క, జిగురు, పండ్లు అమ్ముకుని వాళ్ళు జీవిస్తుంటారు. ఇప్పుడు చాలామంది వ్యవసాయం కూడా చేస్తున్నారు. పశుపోషణ కూడా చేపట్టారు ఈ మధ్యనే.
1: అడవుల్లో లభించే వాటిని అమ్ముకోవడం వలన వారి అవసరాలు తీరుతాయా నాన్న?
0: కనీస అవసరాలు కూడా తీరవు కాబట్టే వారి జీవనం దుర్భరంగా ఉంది. నివాస స్థలాల్లో పరిశుభ్రత సరిగ్గా పాటించరు కాబట్టి తరచూ వాళ్ళు రోగాలకు గురవుతుంటారు. ఇన్ని రకాల ఇబ్బందులతో జీవిస్తున్న తెగలను, జాతులను ఆదుకొని వారి స్థితిని బాగు చేయడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎందుకు కల్పించారో ఇప్పుడు అర్థమైంది కదా. సమాజంలోని రకాలు, వాటి వర్గీకరణ, గ్రామీణ జన సముదాయాలు, పట్టణ జన సముదాయాలు, తెగల సముదాయాలకు సంబంధించిన అన్ని విషయాలు నీకు అర్థమయ్యాయి కదా?
1: అర్థమయ్యాయి నానా.
0: వెరీ గుడ్. సమాజంలో రకాలు పాఠంలోని ముఖ్యాంశాలను గుర్తు చేసుకుందాం. మన సమాజంలో మూడు రకాల జన సముదాయాలు. మొదటిది గ్రామీణ జన సముదాయాలు, రెండవది పట్టణ జన సముదాయాలు, మూడవది తెగలుగా నుండి జన సముదాయాలు. మన దేశంలో దాదాపు 600,000 గ్రామాలున్నాయి. దేశ జనాభాలో 72% ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారు. గ్రామీణ జన సముదాయం ప్రధాన వృత్తి వ్యవసాయం. గ్రామీణ జన సముదాయానికి త్రాగునీరు సమస్యలు ఉన్నాయి. దేశ జనాభాలో 28% ప్రజలు పట్టణాలలో జీవిస్తున్నారు. పట్టణాలలో విస్తీర్ణం కంటే ఎక్కువ జనాభా నివసిస్తున్నారు. పట్టణాల్లో పరిశ్రమలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు ఉంటాయి. పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొండ ప్రాంతాల్లో నివసించే వారిని షెడ్యూల్డ్ తెగలని అంటారు. వీరికి సరియైన వసతులుండవు. షెడ్యూల్డ్ తెగల ప్రధానమైన వృత్తి జంతువులను వేటాడడం, అడవుల్లో లభించే ఉత్పత్తులను అమ్ముకొని జీవించడం. వీరి స్థితిగతులను మెరుగుపరచడానికి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారు.
2: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా సాంఘిక శాస్త్రంలోని సమాజం అంటే ఏమిటి మరియు సమాజం రకాలు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
3: 0-1-3
2: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
4: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
2: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
4: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
2: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
4: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
2: సంప్రదించండి
4: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
2: సెల్ 9177612669.

నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం రోజు మాట్లాడుకున్నట్టే ఈరోజు పర్యాటకం గురించి ఒక మంచి ప్రాంతాన్ని, మంచి ప్రదేశాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను. మీరు కూడా ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిల రావాలు, చూడముచ్చటగా గిలిగిన తలపెట్టించే ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవన్నీ కలబోసినవే మహాదుర్గం, రామదుర్గం. చరిత్రకు అందని సాక్ష్యాలు ఎన్నో ఈ కొండపై ఉన్నాయండి. నిజంగా రామదుర్గం గురించి చాలామందికి, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసున్న పర్యాటక ప్రాంతం ఇది. గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా రామదుర్గం అంటే ఏమనుకుంటారంటే ఏ కడపలో ఉందో, ఒంగోలులో ఉందో, రాయలసీమలో ఉందో అనుకుంటారు తప్ప, రామదుర్గం అనే ఒక పర్యాటక ప్రాంతం గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా తూర్పు కనుమల నడుమ ఉందనేది చాలామందికి మాత్రం తెలుసు. అలా ఉండటం తరణంగా రామదుర్గం, గోదావరి జిల్లాలో ఇటువంటి పేరు ఎక్కడ వినలేదే అనుకుంటారు. జిల్లాలోనే ఈ పర్యాటక ప్రాంతం గమనీయమైన పర్యాటక ప్రాంతం అండి ఇది ఉంది. తూర్పు కనుమల నడుమ ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక దుర్గం గురించి చాలామందికి తెలియదు. అద్భుతమైన రాతి శిల్పాలు ఇక్కడ ఉన్నాయండి. మనకి దేవీపట్నం మండలం నెలకోట సమీపంలో ఉంది. నిజంగా ఒకవైపు గోదావరి నది ఉంటుంది, పాపికొండలు సమీపంలోనే ఉంటాయి. ఇక్కడంతా కూడా ప్రకృతి రమణీయ దృశ్యాలు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే అసలు ఎంతో శ్రమ పడాల్సిందేనండి. నిజంగా ట్రెక్కింగ్ అంటారు చూసారా, అంత శ్రమ పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కొండ కోనలు, కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం. మనం అక్కడికి వెళ్ళాలంటే కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే అదంతా అటవీ ప్రాంతం. ఈ ట్రెక్కింగ్ చేసే యువకులు, అలాగే ఇలాంటి పర్యాటక ప్రాంతాలు, కొండలు కోనలు తిరగాలనే ఆలోచన ఉన్నవారు, అటువంటి రమణీయ దృశ్యాలు చూడాలనుకునేవారు ఖచ్చితంగా రామదుర్గం వెళ్ళొచ్చట. కొంచెం వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది పడాలి. ఒక వేసవకాలం, శీతాకాలం సందర్భాల్లో మనం ఈ రామదుర్గాన్ని చూడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రామదుర్గం చేరుకోవాలంటే సుమారు 300 మెట్లు ఎక్కాలండి. మనకి తిరుపతి మెట్లు ఎక్కే వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనకి కాలిమార్గం ద్వారా, అలిపిరి ద్వారా వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే ఈజీగా ఎక్కేయచ్చు అనుకోండి. 300 మెట్లు ఈ కొండ ఎక్కాలంటే ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఆ తర్వాత ఇక చూస్తే వాగులు, వంకలు, 4-5 వాగులు దాటాల్సి ఉంటుంది. ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ కాలిబాటే ఒక ఆధారం. చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, రమణీయమైన ప్రకృతి దృశ్యాలు రామదుర్గం ప్రాంతానికి చేరిన వారికి ఉల్లాసాన్ని ఇస్తాయండి. సాధారణంగా ముఖ్యమైన వేడుకలు వినాయక చవితి, శ్రీరామనవమి ఇటువంటి పండగలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. చాలామంది ఆ సందర్భాల్లో కూడా వెళ్తుంటారు. ఈ కొండ మీద ఒక రాతి కొలను విచిత్రంగా ఉంటుందండి. కొండ మీదేంటి, కొలనేంటి అనుకోవచ్చు మీరు. అలా అందుకే అంటున్నాను, విచిత్రంగా ఉంటుంది. రాతి మెట్లతో సుమారు 8 లోతులో ఉండే ఈ కొలంలో నీరు చాలా మధురంగా ఉంటుందండి. కొండ మీద కొలనంటే చూసారా, వినటానికి ఆశ్చర్యంగా ఉంది. అటువంటిది అందులో వాటర్ ఎలా ఉంటుంది, కొండ కోనల్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎటువంటి కాలుష్యం అక్కడ దరిచేరదండి, కాలుష్య రహితంగా ఉంటుంది. ఎక్కడ కొండల్లోంచి వర్షపు నీరు ఆ కొలంలోకి చేరుతూ ఉంటుంది. ఎన్నో 100 మంది ఇక్కడికి వెళ్ళిన వారు స్నానాలు చేసినా, ఎంత నీరు ఇందులోంచి తోడినా ఏమాత్రం తరగదంట. సాధారణంగా కొండల మీద ఉన్న కొలంలు అవి ఎలా ఉంటాయంటే వర్షం వచ్చినప్పుడు ఒకేసారి పొంగిపోతాయి ఉంటాయి. వర్షం లేనప్పుడు

ఆ కొలంలో నీరుండవు, పూర్తిగా ఎండిపోతాయండి. కానీ ఈ కొలనైతే అలా కాదండి. ఎన్ని వందల మంది స్నానాలు చేసినా ఈ నీరైతే ఎంత తోడినా, బయటికి తోడినప్పటికీ కూడా తరగదంట. ఇంత పెద్ద కొండపై ఈ కొలను ఉండటం చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే కొండపై కొలనేంటి అనుకోవచ్చు. ఈ కొండపై 3 దశాబ్దాలకు పైగా ఒంటరిగా నివాసమున్న

మత్స్యకార లైన్గా వెళ్ళాలి. ఒకరికి ఒకరి వెనకాల ఒకరు వెళ్తుండాలి. మా అడవి ప్రాంతం చాలా క్రిములు కీటకాలు కూడా ఉంటాయి. ఎంతో జాగ్రత్తగా ప్రయాణించాల్సిన ప్రాంతం అండి ఇది. అద్భుతమైన సుందరమైన ప్రాంతం అయినప్పటికీ కూడా ప్రమాదాలు కూడా అలాగే పొంచి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దానికి తగ్గట్టుగానే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. దాని సుమారు 2 కిలోమీటర్లు నడిస్తే పైకి చేరిపోతాం. ఈ చిన్న కొండ నుంచి పెద్ద కొండకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడిస్తే పైకొండకు వెళ్తామండి. పెద్ద కొండనే రామదుర్గం అంటారండి. మనం ఏదైతే ఇందాక నుంచి చెప్పుకుంటున్నామో రామదుర్గం, దీన్నే రామదుర్గం అంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం ఇది. ఈ కొండ ఎక్కడం కూడా ఎంతో శ్రమతో కూడుకున్నదే. అంటే మనకి సమాంతరంగా ఉండదు, దారి కూడా సమాంతరంగా ఉండదండి. హైటు కాలిబాట అయినప్పటికీ పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది. చుట్టూ చీమలు పెట్టిన పుట్టలు ఉంటాయి. దారి మనం వెళుతూ ఉంటే పక్క పక్కన ఏం కనిపిస్తాయంటే పెద్ద పెద్ద చీమలు పెట్టిన పుట్టలు ఉంటాయి. అదే అంటారు కదా, చీమల పుట్టలోనే పాములు ఉంటాయంటారు. అందుకే నేను ఇందాక చెప్పాను మీకు, ఇవన్నీ కూడా క్రిమి కీటకాలతో నిండి ఉన్న అటవీ ప్రాంతం. మధ్య మధ్యలో రాతి బండలు ఉంటాయండి, వాటిని దాటి పైకి శిఖరానికి చేరాలి. శిథిలావస్థలో ఉన్న ఒక పెద్ద కోట గోడ ఉంటుంది, దానికి సింహద్వారంగా మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుందండి ఒక సింహద్వారం. అయితే అది దాటి పైకి వెళితే అక్కడ మెట్ల దారి ఉంటుంది. ఆ బాటలోనే మరో 2 పర్లాంగులు ఎక్కితే అక్కడ ఒక దైవక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం ఉందండి. అదే వేణుగోపాలస్వామి గుడి. ఈ గుడికి పక్కనే చిన్న చిన్న రాళ్ళు పేక మేడల్లా పేర్చి ఉంటాయి. పక్క పక్కనే మనం సాధారణంగా దారంట వెళ్తుంటే ఒక ఇటుక పైన ఒక ఇటుక పేరుస్తూ ఉంటారు. చూడటానికి ఇది ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు పేర్చి ఉంటాయి. కానీ సప్త సంతానాల్లో గుడి కట్టడం ఒకటి. సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి వేణుగోపాలస్వామిని దర్శించుకుని అలా గుడి కట్టినట్టు ఒక రాయి మీద ఒక రాయి పేర్చడం ప్రాచీన విశ్వాసం అంట ఇది. ఈ గుడిని ఆనుకుని 2 రాతి ప్రహారీ శిథిలాలు శిథిలావస్థ దశలో కూడా ఉంటాయండి. సాధారణంగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కాలిబాట పక్కనే ఒక రాయి మీద ఒక రాయి పేర్చి కడుతుంటారు. ఏంటంటే అలా కడితే వాళ్ళకి వీళ్ళు ఇల్లు లేకపోతే త్వరలోనే ఇల్లు కట్టుకునే భాగ్యం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఇలా సెంటిమెంట్ ఎక్కువ కదండి మన హిందువులకి. దాని దృష్ట్యా చాలామంది అలా పేరుస్తారంట. అది కూడా ఇది ప్రాచీన విశ్వాసంగా చెప్తున్నారు. చెట్లు పొట్లను తొలగించుకుని వాటి లోపలికి ప్రవేశిస్తే లోపల 2 విశాలమైన హాలు వంటి గదులు ఉన్నాయండి. అక్కడే వాటి చుట్టూ కూడా రాతి ప్రాకారాలు ఉన్నాయి. వీటిలోకి ప్రవేశించడానికి 4 వైపులా కూడా ద్వారాలు కూడా ఉంటాయి. ఇక్కడికి సుమారు 200 గజాల దూరంలో ఒక రాతిపై 2 గుంటలు ఉన్నాయండి. వీటిని పచ్చ కోనేరు, ఎరుపు కోనేరు అని పిలుస్తారు. మనం పైన ఒక కోనేరు గురించి చెప్పుకున్నాం కొండ మీద, అలాగే కింద ఇక్కడ కూడా ఒక కొండపైనే పచ్చ కోనేరు, ఎరుపు కోనేరు అనేవి 2 కోనేరులు కనిపిస్తాయి. చిత్రం ఏంటంటే ఇందులో ఎన్ని నీళ్లు పోసినా నిల్వ ఉండవు. పైనేమో మనం మాట్లాడుకున్నది ఆ కోనేరులో మాత్రం ఎన్ని నీళ్ళైనా తరగవు. కానీ ఇక్కడ మాట్లాడుకునే మనం ఈ 2 కోనేరులో ఎంత నీరు వచ్చినా ఉండదంట. మరి ఈ చిత్రం ఏంటో మనకి అర్థం కాదు. దానికి కూడా ఏదో కారణం ఉంటుందనుకోండి. పైగా ఇందులో ఎన్ని నీళ్లు పోసినా ఒక గుంటలో పోస్తే అవి పచ్చగా మారిపోతాయంట. దీన్ని ఆనుకుని ఒక దుర్గం ఉంటుంది. ఆ అంచు వెంటే రాతి ప్రహారీ గోడ కూడా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొండకి చివరి భాగంలో ఉండటం వల్ల చాలా భయాందోళన, ఎందుకంటే అక్కడికి వెళితే పడిపోతామేమో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలేమో అన్నట్టుగా ఉంటాయి. వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు ఆధ్యాత్మికంగా వెళ్ళే వారు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఈ కొండపైన ప్రయాణించాల్సి ఉంటుందండి. పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే మరీ ప్రమాదం అండి, ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు, అటు ఇటు వెళ్తుంటారు. అలాంటి సందర్భం చాలా జాగ్రత్తగా ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. అంత ఎత్తున గోడలు ఏ కాలం నాటివో మనకు అసలు చెప్పలేము. అక్కడ కూడా ఎక్కడా కూడా శిలా ఫలకాల మీద కానీ ఎక్కడా కూడా ఫలానా టైంలో ఈ గోడ నిర్మించారు, ఫలానా సందర్భంలో ఈ కోనేరు తవ్వారు అనేది ఎక్కడా లేదు. అయితే ఈ కోట 11వ శతాబ్దంలో రఘుదేవ పురాణాన్ని ప్రాళించిన గణపతుల కాలం నాటిది అని తెలుస్తుంది. వారికి సంబంధించిన రహస్య మందిరాలుగా ఈ దుర్గాన్ని నిర్మించుకున్నారంట. గతంలో రాజులు ఏం చేసేవారంటే చాలా వరకు కోట ఉన్నప్పటికీ, శత్రు దుర్భేద్రంగా ఉన్న కోటలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు రహస్యంగా

ప్రాంతానికి ఎట్లాంటి కొండలు గృహాలు కూడా నిర్మించుకునేవారు అనేది మనకి చరిత్ర చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే పేరుకు రామదుర్గమే అయినా ఈ కోటపై కొలువున్నది శ్రీ వేణుగోపాల స్వామి. కింద కొండపై రామాలయం ఉండేది. శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ దేశ దండయాత్రకు వచ్చినప్పుడు గోదావరిని ఈ ప్రదేశంలోనే దాటాడంట. ఈ దేవీపట్నం ఏదైతే ఉందో దేవీపట్నం పరిసర ప్రాంతంలోనే శ్రీకృష్ణ దేవరాయలు దండయాత్ర సందర్భంగా ఇక్కడే గోదావరి దాటాడు అనేది ఒక నానుడిగా ఉంటుంది. ఈ కొండలు ఆసుపాసులు గమనించి ఈ ఎత్తైన కొండపై ఆయన ప్రయాణించినప్పుడు ఆ దుర్గం గోదావరి దాటినప్పుడు ఇదంతా కూడా పరిశీలించి ఈ ఎత్తైన కొండపై దుర్గం నిర్మిస్తే రక్షణ చర్యలకు బాగుంటుందని భావించి ఈ దుర్గం నిర్మించారనేది ఒక ప్రచారంగా ఉంది. అయితే ప్రకృతి ప్రేమికులకు చారిత్రక అభిమానులకు ఇది అద్భుతమైన ప్రదేశం అండి. వంపులు తిరిగిన గోదావరి అందాలు చూడాలంటే ఈ కొండపై నుంచే చూడాలి. అందాలు చిందించే ఈ రామవరపు ఆవ ఈ కొండపై నుండి చూడటం గొప్ప అనుభూతినిస్తుంది. మనం పోలవరం నుంచి పాపికొండలు యాత్ర చేసేటప్పుడు కూడా కొంత ప్రాంతంలో దేవీపట్నం దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ కొండ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఎక్కువ భాగం కనిపించదు, ఇలా వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ఆ కొండపై నుంచి చూస్తే గోదావరి నది కనిపిస్తుంది, గోదావరి నది వంపులు సొంపులు కూడా కనిపిస్తాయి. కానీ మనకి రామదుర్గంలో ఉన్న ఈ వేణుగోపాల స్వామి ఆలయం అయితే మన గోదావరి వెంబడి వెళ్ళినప్పుడు కనపడదండి. ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే ఇంచుమించు రాజమండ్రి నుంచి వెళ్ళవచ్చు, అటు వైజాగ్ నుంచి కూడా రావచ్చు. ఏదైనప్పటికీ ప్రయాణ సౌకర్యం అయితే రాజమండ్రి నుంచే మనం వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం ప్రయాణానికి వీలుగా విమాన సౌకర్యం ఉంది, అలాగే రైలు సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొండ ఎక్కాలంటే మాత్రం ఎటువంటి వాహనాలు తీసుకువెళ్ళటానికి అవకాశం లేదు. 300 మెట్లు పైకి నిలువు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు యువకులు అలాంటి వారికి ఈ రామదుర్గం అయితే చూడటానికి చాలా అనువుగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పర్యాటక షెడ్యూల్లో ఈసారి మీకు సెలవులు వచ్చినప్పుడో ఖాళీ దొరికినప్పుడో ఖచ్చితంగా మనకి దగ్గరలోనే గోదావరి సమీపంలో మన గోదావరి జిల్లాలో ఉన్న ఈ రామదుర్గం క్షేత్రాన్ని చూస్తే మీకు పుణ్యం పురుషార్థం కూడా తగ్గుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదండి. మరి విన్నారుగా ఈరోజు పర్యాటకం, మరొక పర్యాటకంతో మీ ముందుకు వస్తా. సెలవా మరి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे. हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है. साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है. हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है 9वां राष्ट्रीय पोषण माह.
3: देश के हर गरीब, हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है.
2: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: కంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్ మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ PSR అని, MD DM ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, GB పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: OP కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
2: సెల్ 9983420099.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఏటిలోని కెరటం కథ వింటారు. అసలే నెలాఖరు రోజు, సాయంత్రం 5 గంటలవుతుండగా అకౌంట్ సెక్షన్ నుంచి అటెండర్ బ్రహ్మం రాజారావు సీట్ దగ్గరకొచ్చి నెల జీతం ఉన్న కవర్ ఎంతించి రసీదు మీద సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. కవర్ తెరిచి అందులో ఉన్న నోట్లు బయటకు లాగాడు రాజారావు. అన్ని 500 నోట్లు, సరికొత్తవి. మొత్తం 24 ఉన్నాయి, అంటే 12,000. 6 నెలల క్రితం తీసుకున్న స్కూటర్ లోను, అంతకు 6 నెలల ముందు కూతురు పెళ్లి కోసం తీసుకున్న ప్రావిడెంట్ ఫండ్ లోన్ల బాబుతు నెలాసరి వాయిదాల మినహాయింపులు పోగా చేతికి అందిన జీతమది. ఆ జీతం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ కాచుకుని కూర్చున్న ఖర్చుల్ని గుర్తు చేసుకుంటూ ఆఫీసులోంచి బయటపడి స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారావు. రోడ్డు నిండా జనం, కొందరు కాలినడకన, ఇంకొందరు ఆటోల్లో, బస్సుల్లో, మరికొందరు తనలాగా ద్విచక్ర వాహనాల మీద. ఎవరి ప్రయాణం వాళ్లది, ఎవరి ఆలోచనలు వాళ్లవి. రాజారావు ఆలోచనలు మాత్రం స్కూటర్ కంటే వేగంగా ఇంటికి వెళ్లిపోయి తల్లి రాజేశ్వరమ్మ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. రోజూ ఆ సమయానికి రాజేశ్వరమ్మ బాల్కనీలో కూర్చుని కొడుకు రాకకోసమే ఎదురుచూస్తూ ఉంటుంది. 4-5 నెలల నుంచి ప్రతీ నెలా అతనికి జీతం రాగానే ఈ నెలలో అయినా మనం కాశీ వెళ్ళొద్దాన్రా అంటుందావిడ. ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చెప్పి ఆ ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నాడతను. తల్లిని కాశీకి తీసుకువెళ్లాలని చాలా కాలంగా రాజారావు అనుకుంటూనే ఉన్నాడు. అందుకు ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. రాజారావు తండ్రి 7 నెలల క్రితమే చనిపోయాడు. కర్మకాండ పూర్తయ్యాక ఆయన అస్థికల్ని దగ్గర్లో ఉన్న బాసర వెళ్లి అక్కడి గోదావరిలో కలపాలనుకున్నాడతను. గాని రాజేశ్వరమ్మ అభ్యంతరం చెప్పింది. నాన్నగారు, నేను కాశీయాత్రకు వెళ్లాలని చాలాసార్లు అనుకున్నాం. ఆ కోరిక తీరకుండానే ఆయన దాటిపోయారు. ఇప్పుడు కనీసం ఆయన అస్థికలనైనా కాశీ వెళ్లి గంగానదిలో కలిపొద్దాం అంది. రాజారావు తలవంచాడు. అయితే అప్పట్నుంచి ప్రతీ నెల ఆర్థికపరమైన ఇబ్బందులేవో రావటం, వచ్చే నెలలో వెళ్లొచ్చులే అని వాయిదా వేయడం అలాగే జరిగిపోతుంది. ఓ నెలలో వారికి ఒంట్లో బాగా లేకపోతే ఆసుపత్రిలో చేర్పించవలసొచ్చింది. ఎన్నో టెస్టులు చేసి చివరకు చిన్న ఆపరేషన్ ఏదో చెయ్యాలన్నారు. అందుకోసం ఖర్చు పెద్దగానే అయ్యింది. ఆ తర్వాత 2 నెలలకే శారద పెళ్లి. ప్రావిడెంట్ ఫండ్ లోనుతో పాటు అందిన చోటల్లా అప్పు చెయ్యాల్సొచ్చింది. కొడుకు రాబడి ఏమిటో, ఖర్చులు ఏమిటో రాజేశ్వరమ్మకి బాగా తెలుసు. కనుక అప్పట్లో నోరు విప్పి అడిగేది కాదు. కాని ఈ మధ్య ప్రతీ నెలా జీతం రాగానే ఆశగా అడుగుతోంది. పైగా 2-3 నెలల నుంచి ఆవిడ ఆరోగ్యం అంత బాగుండటం లేదు. వయోభారంతో పాటు రక్తపోటు కూడా వచ్చింది. ముందు ముందు ప్రయాణం చేసే ఓపిక ఉంటుందో ఉండదో, ఎలాగైనా ఆవిడ తొందరగా కాశీ తీసుకెళ్లాలి. పెరట్లో వేప చెట్టు కింద పూడ్చిపెట్టిన తండ్రి అస్థిగల మూటకు విముక్తి కలిగించాలి. అలా ఆలోచిస్తూనే ఇంటికొచ్చేశాడు రాజారావు. బాల్కనీలో వత్తులు చేస్తూనో, భగవద్గీత చదువుతూనో కూర్చుని

రాజేశ్వరమ్మ కనిపించలేదు. మీ అమ్మగారికి మధ్యాహ్నం జ్వరం వచ్చింది. రాజారావు లోపలకు రాగానే భార్య చెప్పింది. ఆతృతగా ఆవిడ గదిలోకి వెళ్లాడదును. మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని ఉందామె. కొంచెం ఆయాసపడుతోంది. మంచం మీద పక్కగా కూర్చుని అమ్మా అని పిలుస్తూ నుదుటి మీద చెయ్యి వేశాడు రాజారావు. బాగా వేడిగా ఉంది. రాజేశ్వరమ్మ నెమ్మదిగా కళ్ళు తెరచి చూసింది. తలనొప్పిగా ఉందా అడిగాడు రాజారావు. కొంచెం, మధ్యాహ్నం నుంచి ఆయాసం వస్తోంది. రాజేశ్వరమ్మ మాటలు నీరసంగా ఉన్నాయి. ఆవిడ కళ్ళు పత్తి గింజల్లా కనిపించాయి. డాక్టర్ గారిని తీసుకొస్తాలే అంటూ లేచాడు. ఏమాత్రం దానికి, డాక్టర్ ఎందుకు లేరా? పొద్దున లేచేసరికి తగ్గిపోతుందిలే. ఆవిడకు ఎప్పుడూ సుస్థి చేసినా ఆ మాటే అంటుంది. తానేదో కొడుక్కి బరువైనట్లు అనుకుంటుంది. హాల్లోకి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే భార్య కాఫీ తెచ్చిచ్చింది. ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది. రాజారావు కాఫీ తాగుతూ ఉంటే భార్య చెప్పింది. ఏమంటుంది? శుభవార్త చెప్పింది. సంతోషం గొంతులో ధ్వనిస్తుంటే చెప్పిందామే. అర్థం కానట్లు చూశాడు రాజారావు. మీరు తాతయ్య కాబోతున్నారట. ఇప్పుడు మూడో నెల. పొడి మాటల్లో చెప్పినా రాజారావుకి అసలు విషయం అర్థమైంది. ఏడాది క్రితం వరకు తామెంతో అల్లారుముత్తగా పెంచుకున్న తమ బిడ్డ ఇప్పుడు ఓ బిడ్డకు తల్లవుతోంది. ఆ ఊహి ఎంతో కొత్తగా, వింతగా, ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా అనిపించింది రాజారావుకి. ఇంకా 20 ఏళ్ల నిండని తమ శారద నిన్న మొన్నటిదాకా పక్కింటి పిల్లల్ని పోగేసుకుని అల్లరి చేస్తూ ఆడిపాడిన శారద అప్పుడే తల్లి కాబోతోంది. ఏదో తెలియని ఆనందం ఆ క్షణాన అతని మనసంతా ఆక్రమించి ఉక్కిరి బిక్కిరి చేసింది. మంచి రోజు చూసి అమ్మాయిని తీసుకురావాలి. ఒక్కగానొక్క ఆడపిల్ల మనకి, శ్రీమంతం ఘనంగా చెయ్యాలి. భార్య ఎంతో సంబరపడిపోతూ చెప్తుంటే కాఫీ తాగుతూ వింటున్నాడు రాజారావు. అయితే ఈ నెలలో కూడా వీలు పడదన్నమాట. కాఫీ తాగడం పూర్తయ్యాక ఖాళీ గ్లాస్ భార్య చేతికిస్తూ అన్నాడు. అతని ఆలోచనల్ని ఆమె గ్రహించలేకపోయింది. వీలు పడకపోవటం ఏంటి అడిగింది. అదే, అమ్మని ఈ నెలలో అయినా ఎలాగోలా కాశీ తీసుకెళ్లాలి అనుకున్నాను. కానీ అమ్మాయిని తీసుకొచ్చి సీమంతం జరపటమంటే, కాశీ వచ్చే నెలలైనా తీసుకెళ్లొచ్చు. ముందు ఆవిడ్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించండి. మధ్యాహ్నం నుంచి బాగా ఆయాసపడుతున్నారు. ఏమీ తినలేదు కూడా పాపం చెప్పిందామె. వీధి చివర క్లినిక్లో ఉండే డాక్టర్ని తీసుకొచ్చాడు రాజారావు. ఆయన రాజేశ్వరమ్మను పరీక్ష చేసి ప్రిస్క్రిప్షన్ రాశాడు. జ్వరం ఎక్కువగానే ఉంది. బాగా ఎనిమిక్గా ఉన్నారు. ముందు ఈ మందులు కొనుక్కొచ్చి రాత్రికి వాడండి. రేపొద్దున వచ్చి చూస్తాను. అవసరమైతే ఈసీజీ, ఎక్స్రే తీయించి టెస్టులు చేయిద్దాం. ప్రిస్క్రిప్షన్ చీటీని రాజారావు చేతిలో పెట్టి ఫీజు తీసుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. రాజారావు కూడా వెళ్ళి మందులు కొనుక్కొచ్చి డాక్టర్ చెప్పిన ప్రకారం తల్లి చేత ట్యాబ్లెట్లు మింగించాడు. నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను సీత. ఆ రాత్రి భోజనాలైన తర్వాత వంటింటి పని ముగించుకుని వచ్చిన భార్యతో అన్నాడు రాజారావు. ఏమిటి అడిగిందామె. అదే, అమ్మను కాశీకి తీసుకెళ్లే విషయం గురించి. ఎప్పటికప్పుడు ఏవేవో ఇబ్బందులు అడ్డుతగులుతూనే ఉన్నాయి. అసలే బీపీ, ఆ పైన ఆయాసం కూడా వస్తోంది. పైగా పెద్ద వయసు. ఏ క్షణంలో ఆవిడ పరిస్థితి ఎలా మారుతుందో చెప్పడం కష్టమనిపిస్తోంది. అందుకే ఈ నెలలో ఎలా అయినా సరే అమ్మను కాశీ తీసుకెళ్లాలనుకుంటున్నాను. మరి మీకు సెలవు దొరుకుతుందా అడిగింది సీత. సెలవైతే దొరుకుతుంది, కానీ డబ్బు గురించి నా ఆలోచన. ఎంత లేదన్నా 5-6 వేలు కావాలి. పైగా ఈ నెలలో అమ్మాయిని కూడా తీసుకొచ్చి సీమంతం జరపాలంటున్నావు. కణితులు నొక్కుంటూ అన్నాడు. వెంటనే ఆమె ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాల తర్వాత రాజారావు పడుకున్న మంచం మీద పక్కగా కూర్చుని అతని కణితులు రాస్తూ నెమ్మదిగా అంది, మాటల్ని కూడదీసుకుంటూ. మీరు ఏమీ అనుకోకపోతే, అది మీరు ఒప్పుకుంటే, నా చేతులున్న గాజుల చేత అమ్మేసి ఉలిక్కి పడ్డట్టు లేచి కూర్చున్నాడు రాజారావు. నా 50 ఏళ్ల జీవితంలో, నా 25 ఏళ్ల కాపురంలో ఎన్నోసార్లు ఎన్నెన్నో అవసరాల కోసం ఎక్కడెక్కడో అప్పులు చేశానేమో, కాని ఏనాడు ఇంట్లో వస్తువుల్ని వీధిలోకి తీసుకెళ్లి అమ్మలేదు. ఇప్పుడు ఈ గాజుల్ని, పైగా మీ పుట్టింటి వాళ్ళు నీ పెళ్లికి చేయించిన గాజుల్ని అమ్మేసి మీ

కాళ్ల ముందు అసమర్థుడిగా తలవంచుకోమంటావా? భార్య చేతినున్న గాజుల్ని గట్టిగా పట్టుకుని ఆమె కళ్లల్లోకి చూస్తూ అడిగాడు రాజారావు. తాకట్టు పెట్టి కూడా డబ్బు తేవచ్చు, కానీ నాకిష్టం లేదు. ప్రతీ నెల బోలెడంత వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే మీ జీతంలో ఎన్నో అప్పులు తాలూకు కటింగులవుతున్నాయి. అందుకే అయిన కాడికి అమ్మేస్తే మన అవసరాలు రెండూ తీరిపోతాయి. మన అమ్మాయికి సీమ

సంపాదించుకోవచ్చు, గాజులు ఎప్పుడైనా చేయించుకోవచ్చు, అమ్మను మాత్రం మళ్ళీ సంపాదించుకోలేమండి. అమ్మలేనితనం జీవితంలో ఎంతటి శూన్యాన్ని మిగులుస్తుందో అనుభవిస్తున్న నాకు తెలుసు. అయినా ఆడదాని బంగారం అవసరాన్ని తీర్చడానికేనండి అంటూ వాటిని తీసేసింది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో ఏటిలోని కిరటం అనే కథలు విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: అంటినొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో

0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: FM 90.4।
1: भाइयों और बहनों, सत श्री अकाल।
2: सत श्री अकाल।

చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణ

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పోట, ముక్కుది బడ గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.

0: ఎండోస్కోపి, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపి, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపి, కొలోనోస్కోపి 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9983420009.

శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. రేడియో విష్ణు శ్రోతలు ఎంతగానో ఇష్టపడే కార్యక్రమాలలో ఒకటి ఆణిముత్యాలు. నిరంతరం సాగిపోయే ఈ కార్యక్రమంలో మా శ్రోతలు మెచ్చే అలనాటి సినిమా పాటలు ఏరి కోరి మేము ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా రామాపురంలో సీత ఈ చిత్రం నుంచి మనసు మందారం పాట వింటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసిన ఈ పాట రచన ఆరుద్ర, సంగీతం జేవి రాఘవులు, ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి చంద్రమోహన్, సుజాత నాయక నాయకులుగా నటించారు. మరి పాట విందామా?

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: రామాపురంలో సీతా చిత్రం నుంచి మనసు మందారం పాటు విన్నారు కదా. తర్వాత పాట రామదండు. ఈ చిత్రం నుంచి బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాటు వింటారు. ఆత్రేయ గీత రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు. ఎంఎస్ విశ్వనాథన్ స్వరాలు సమకూర్చారు. ఇక ఈ చిత్రానికి ఎన్ఎస్ మణి దర్శకత్వం వహించగా మురళీమోహన్ సరిత జంటగా నటించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: లయ్యా
1: ఎక్కడికి వెళ్ళాలయ్యా
0: వెళ్ళి నాటక వస్తానయ్యా
1: చెప్పుకుంటే ఎట్టాదయ్యా
0: చెప్పుకుంటే తంటావయ్యా
1: మంది కాదు మొండి ఇది సాయం పట్టండి
0: అవునా
1: పెట్రోల్ ధర మందుతోంది ఎడ్లు కట్టండి
0: గోపాల గో

0: పట్టుకుంట కంటాలయ్యా
1: మండి కాదు మండి ఇది సాయం పట్టండి
0: నానా
1: మండుకోండి ఎడ్లు పట్టండి
0: గోపాల గోవిందరే నాయనా గోపాల రారా సాయం పట్రా నెట్టు

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: రామదండ చిత్రం నుంచి బాలు ఆలపించిన బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పాట విన్నారు కదా. ఇప్పుడు రాజా చంద్ర దర్శకత్వంలో మురళీమోహన్, మాధవి జంటగా 1981లో విడుదలైన చిత్రం వారాలబ్బాయి. ఈ చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి కడవల్ల కాకి పాట వింటారు. గీతరచన జాలాది, సంగీతం చక్రవర్తి.

వరలభై చిత్రం నుంచి బాలు గానం చేసిన కాకమ్మ కాకి పాట విన్నారు కదా. తర్వాత పాట దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావు ద్విపాత్ర అభినయంతో జయసుధ అంబిక ప్రధాన తారాగణంగా 1981లో విడుదలైన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రం నుంచి కనులు చాలవు కాలము చాలదు పాట వింటారు. రాజశ్రీ గీతానికి చక్రవర్తి స్వరాలు అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేశారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: విశ్వరూపం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన కనులు చాలవు పాట విన్నారు కదా. తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుంచి సూర్యునికి ఒకటే ఉదయం పాట వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానానికి చక్రవర్తి స్వరాలు అందించగా దాసరి నారాయణరావు గీతరచన చేశారు. ఇక ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద, జయసుధ ప్రధాన పాత్రలు పోషించగా దాసరి దర్శకత్వం వహించారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: శ్రీవారి ముచ్చట్లు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పడిన పాట విన్నారు కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1981 విడుదలైన మరో చిత్రం సంగీత. ఈ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఆకాశానికి రవికిరణం పాట వింటారు. రచన రాజశ్రీ, సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్.

0: विष्णु एफएम 90.4।
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో స్టేషన్ 90.4 విత్ మీ ఆర్జే ఫజ్లిన్. వెల్కమ్ టు మహిళ. జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఊహించలేం. కలలన్నీ ఒక్కసారిగా కళ్ళలై ఒత్తిడి ఆందోళన సూటిపోటి మాటలు చుట్టుముడితే మానసికంగా దెబ్బతిని ఇంట్లోంచి బయటికి రావడానికే భయపడతాం. నాలుగు గోడల మధ్య మనల్ని మనం బంధించుకుంటాం. కానీ బాసా శ్రవంతి వీటన్నిటికీ అతీతంగా మైక్ పట్టుకుంది, స్టాండప్ కమెడియన్గా అయ్యింది. ఆమెని పలకరించగా ఇలా చెప్పారు, జీవితంలో ట్రాజడీ ఎక్కువైంది, అప్పుడే నెట్ఫ్లిక్స్లో కామెడీ షో ఒకటి చూశా. నేను ఇలా నవ్విస్తే బాగుండు అనిపించింది. అంతే, ఊరు కానీ ఊళ్ళో కామెడీ క్లబ్ వెతికి టెక్నిక్స్ నేర్చుకొని షోలు చేశాను. కామెడీ చాలామందికి జీన్స్లో ఉంటుంది, నాదంతా బాధలో నుంచి బయటికి రావడానికి చేసిన ప్రయత్నమే కదా, కాబట్టి నేర్చుకోవాల్సి వచ్చింది. డల్లాస్ కామెడీ క్లబ్లో గంటల తరబడి కూర్చొని ఆర్టిస్టుల హావభావాలు, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే తీరు, ఎక్కడ ఎలా ఆపితే పంచులు పేలుతాయో నేర్చుకున్నాను. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నాన్న సురేష్ కుమార్, అమ్మ పద్మావతి, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. అమ్మ నాన్నలు మమ్మల్ని ఏ విషయంలోనూ నియంత్రించేవారు కాదు. ఇంజనీరింగ్ తర్వాత 7 పాటు పనిచేశా. పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళిపోయా. అక్కడ మాస్టర్స్ చేసి ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేశా. అత్తారిల్లు నేను పెరిగిన వాతావరణానికి పూర్తిగా భిన్నం. అక్కడంతా నియంతృత్వ ధోరణి. ఒక అమ్మాయి ఎంతవరకు భరించగలుగుతో అంతవరకే భరించా. ధ్యాస మళ్లించుకోవడానికి చాలా ప్రయత్నించా. స్టాండప్ కామెడీ కూడా దానిలో భాగమే. ఇక నా వల్ల కాదనిపించి అక్కడి నుంచి వచ్చేసా. కామెడీ ఎక్స్ప్రెస్ లో వచ్చింది. అమెరికాలో నా జోక్స్ కి పడి పడి నవ్వేవాళ్ళు. ఆ జోక్సే ఇక్కడ వేస్తే ఒక్కరూ నవ్వలేదు, సరికదా స్టేజ్ నుంచి ఎప్పుడు దిగుతావు అన్నట్టుగా చూశారు. ఆ రోజునే నేను ఇప్పటికీ మర్చిపోలేదు. తర్వాత నన్ను నేను డెవలప్ చేసుకుని ప్రయత్నించా, విజయం సాధించా. ప్రస్తుతం సోలో షోస్ ఎక్కువగా చేస్తున్నా. కార్యక్రమం అయ్యాక ఆడియన్స్ వచ్చి చాలా ప్రశాంతంగా అనిపించింది అని చెబుతున్నారు. ఆ నవ్వు కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. దాని విలువ నాకు బాగా తెలుసు. అలాగే ఖర్చు లేకుండా వచ్చేది కోపమే కాదు, నవ్వు కూడా. నవ్వండి బాస్, మిమ్మల్ని చూసి 10 నవ్వడం నేర్చుకుంటారు. ఈ గజిబిజి జీవితాల్లో ఎదుటి వ్యక్తి ముఖంపై మీ వల్ల వచ్చే చిరునవ్వు లక్షలతో సమానం అంటూ ఆమెని మీ లక్ష్యమేంటి అని అడగగా ఇలా నవ్వుతూ నవ్విస్తూ మైక్ ముందే ప్రాణం విడవాలి అని తెలిపారు. సో విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
0: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5,000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
0: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన

0: నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. చిన్నపిల్లలతో ప్రయాణం మామూలుగా ఉండదు. ఒళ్ళో కుదురుగా కూర్చోరు. ఉయ్యాల అలవాటైతే అది లేకుండా అస్సలు నిద్రపోరు. ఎంత ఆడించినా, భుజం మీద వేసుకొని జో కొట్టినా, ఒళ్ళో వేసుకుని ఊపినా అస్సలు పడుకోరు. వాళ్ళ ఏడుపులకి తలనొప్పి, బుజ్జగించి బుజ్జగించి అలసట వచ్చేస్తాయి. అందుకే ఈ కార్ కార్డిల్ లేదా ట్రావెల్ హమాక్ తెచ్చుకోండి. కారు హ్యాండిల్కి స్ట్రాప్స్ తగిలించి వాటికి ఇచ్చిన వస్త్రాన్ని తగిలిస్తే సరి, ఉయ్యాల సిద్ధం. పిల్లలకు జో కొట్టడమే, ఇబ్బంది పెట్టకుండా హాయిగా నిద్రపోతారు. అలాగే వాతావరణం రోజుకోలా మారిపోతుంది. దీనికి తోడు ఐస్ క్రీమ్లు, కూల్ వాటర్లు అంటూ పొట్టలు వేస్తూనే ఉంటారు. దీంతో జలుబు, దగ్గు. మందులంటే బలవంతంగానైనా పట్టుకుని వేయించచ్చు, కానీ ఈ నెబ్యులైజర్ను పెట్టడమే పెద్ద సమస్య. వైర్లను లాగేస్తూ ఉంటారు, కుదురుగా అస్సలు కూర్చోరు. ఇక ప్రయాణాలు దాన్ని పెట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆగాల్సిందే. అందుకే ఈ పోర్టబుల్ లేదా ప్యాకెట్ నెబ్యులైజర్ తెచ్చుకోండి. సైజు చిన్నగా ఉంటుంది, రీఛార్జబుల్ బ్యాటరీతో నడుస్తుంది, కాబట్టి వైర్ల జంజటం ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే కొన్ని గంటల పాటు ఎక్కడికైనా వాడుకోవచ్చు. అలాగే ఎన్ని కబుర్లు చెప్పినా, ఆటలు ఆడిపించినా, పాటలు పరిచయం చేసినా, ఎన్ని చేసినా బోర్ కొడుతుందంటూ బుర్ర తినేస్తారు ఈ కడుగ్గాయలు. ప్రయాణాల్లో మనం మాత్రం ఎంతసేపని వాళ్ళపై దృష్టి మళ్లించగలుగుతాం? గోడ తట్టుకోలేక వాళ్ళు అడిగిన ఫోన్ ఇచ్చేస్తాం, అది చేతిలో పడ్డం ఆలస్యం. చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోతారు. అయితే అందుకని ఈ కలర్ వండర్ పెయింట్ సెట్ కొనివ్వండి. దీనిలో రంగులు చేతికి అంటుకోవడం, సీటు మీద వడకడం లాంటి సమస్యలు ఉండవు. రంగుల వృత్తాలతో కూడిన ఓ బాక్స్ ఉంటుంది, దాంతో పాటు లైట్ పెయింట్ బ్రష్ నే ఇస్తారు. ఆ బ్రష్ నచ్చిన రంగు ఉన్న వృత్తంలో అద్దాలి, ఆపై దాంతో పేపర్ పై మీద రాస్తే చాలు, మ్యాజిక్ చేసినట్టుగా కాగితంపై కలర్ ప్రత్యక్షం అవుతుంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక దాన్ని ప్రయోగించే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారో ఊహించుకోండి. ఇక ఫోనో మరొకటో ఏం గుర్తొస్తుంది పిల్లలకి? సో విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీ అందరి కోసం మరో బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: అంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మనం హాకా వెజ్ నూడిల్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీకి కావాల్సినవి: ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు, నూనె 2 టేబుల్ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి తురుము 2 టేబుల్ స్పూన్లు, కాశ్మీర్ ఎండుమిర్చి 3, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తురుము 1/4 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, సోయా సాస్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి చిటికెడు. అయితే ఈ హాకా వెజ్ నూడిల్స్ తయారీ విధానాన్ని చూసేద్దాం. బాణాలిలో నూనె వేసి కాగాక ఉల్లికాడ ముక్కలు, వెల్లుల్లి తురుము, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు నూడిల్స్, సోయా సాస్, ఉప్పు వేసి కలపాలి. మిరియాల పొడి, చిల్లీ నూనె వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి దించాలి. వీటిని వేడివేడిగా వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మనం ఈ రెసిపీలో చిల్లీ నూనెనైతే ఉపయోగించాం కదండి, మరి దాని తయారీ విధానాన్ని చూసేద్దాం. లోతుగా ఉన్న బాణాలిలో 1/2 కప్పు నూనె వేసి పొగలు వచ్చేలా కాగాలి. ఇందులో 5 కాశ్మీర్ ఎండుమిర్చి ముక్కలు వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక వడబోస్తే అదే చిల్లీ నూనె. సో విన్నారు కదా లిజనర్స్, రేపు మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విజన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఫస్ట్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 బిహెచ్

0: కి లగ్జరీ లివింగ్ హోమ్స్ రెండు టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 77 96 23 7295.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మానవ శరీర రక్షణకు జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సహాయపడే సూక్ష్మ పోషకాలే విటమిన్లు అండి. కణజాలాలను మరమ్మతు చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు, ప్రకృతిలో దొరికే సహజ సిద్ధ పదార్థాల నుంచే తీసుకోవాలి. కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు, జుట్టు, చర్మం తదితర ఒక్కో శరీర భాగం ఆరోగ్యాన్ని ఒక్కో రకం విటమిన్ పరిరక్షిస్తుంది. శరీర సమతాస్థితికి ఆధారమైన ఈ విటమిన్ల ప్రాధాన్యం, అందులో ప్రధానమైనవి అవి లభించే పదార్థాలు, లోపిస్తే వచ్చే వ్యాధులు, ఎక్కువైతే తలెత్తే సమస్యలను అభ్యర్థులు సక్రమంగా తెలుసుకోవాలండి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, క్రీడాకారులు, నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అదనంగా ఏ విటమిన్లు ఎందుకు తీసుకోవాలో కూడా అవగాహన పెంచుకోవాలి. విటమిన్లు మొలకెత్తే గింజల్లో ఎక్కువగా ఉంటాయండి. కాలేయం, గుండె, మూత్రపిండాల లాంటి వాటిలో ఇవి ఎక్కువగా నిల్వ ఉంటాయి. నీటిలో కరిగే విటమిన్లు శరీరంలో ఎక్కువైతే మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. విటమిన్ ఏ, డిలు కాలేయంలో నిల్వ ఉంటాయండి. ఇవి ఎక్కువైతే వ్యాధులు కూడా కలుగుతాయి. మొదటిసారిగా వేరు చేసిన విటమిన్ థయామిన్. మానవ శరీరంలో కణాలు విటమిన్లను తయారు చేసుకోలేవు. మొక్కలు, కొన్ని రకాల సూక్ష్మజీవులు విటమిన్లు తయారు చేసుకుంటాయి. పండ్లు, పాలు, కూరగాయల నుంచి ఎక్కువ విటమిన్లు లభిస్తాయండి. మనిషి జీవ వ్యవస్థలోని బ్యాక్టీరియాను విటమిన్ B12, విటమిన్ కేను కొంతవరకు తయారు చేస్తాయి. జీవక్రియలు సాఫీగా జరగడానికి విటమిన్లు చాలా అవసరమండి. విటమిన్ B12 జంతు సంబంధ ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. లిసనర్స్, ఈ విటమిన్ల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ముందుగా విటమిన్ ఏ గురించి తెలుసుకుందాం. దీని రసాయనిక నామం రెటినాల్. పెరుగుదలకు ఉపయోగపడుతుంది, కాబట్టి దీనిని పెరుగుదల విటమిన్, విటమిన్ ఆఫ్ గ్రోత్ అని అంటారు. వ్యాధి సంక్రమణ, ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుందండి. అందుకే దీన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ విటమిన్ అని కూడా అంటారు. కన్నీటిని స్రవించే అశ్రు

లాక్రిమల్ గ్రంథుల పనితీరుకు ఈ విటమిన్ చాలా అవసరం. దీని లోపం వల్ల పలు రకాల వ్యాధులు కూడా కలుగుతాయి. మొదటిగా రేచీకటి. ఈ వ్యాధిని నిక్టలోపియా అని కూడా అంటారు. తక్కువ వెలుతురులో సరిగ్గా కనిపించకపోవడం దీని లక్షణం. రెండవది జీర్తాఫాల్మియా, దీనిని డ్రై ఐస్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలో కన్నీళ్లు స్రవించకపోవడం వల్ల కళ్ళు పొడిబారిపోతాయండి. మూడు కెరాటోమలాసియా, ఈ వ్యాధిలో కంటిలోని కార్నియా మృదువుగా మారి పగిలిపోతుంది, దాంతో అంధత్వం ఏర్పడుతుంది. ఈ రకమైన అంధత్వాన్ని పోషకాహారలోప అంధత్వం అని అంటారు. పిల్లల్లో దీనిని నివారించడానికి పోషక పదార్థాలు, విటమిన్ ఏతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా అందిస్తోంది. నాలుగు బిటాట్ స్పాట్స్, ఈ వ్యాధిలో కంటిలోని కంజక్టివాలో కెరోటిన్ అనే ప్రోటీన్ జమ అవుతుంది. అవే కాకుండా చర్మం గరుకుగా మారడం, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం లాంటి సమస్యలు

పదార్థాల్లో ఉంటుంది. క్యారెట్, బొప్పాయి, గుమ్మడి, టమాటా లాంటి నారింజ రంగు పండ్లు కూరగాయల నుంచి లభిస్తుంది. ఈ విటమిన్ వీటిలో కెరోటిన్ రూపంలో ఉంటుందండి. ఇప్పుడు విటమిన్ డి గురించి తెలుసుకుందాం. దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. తిన్న ఆహారంలోని కాల్షియం చిన్నపేగు నుంచి శోషణం చెందడానికి ఇది చాలా అవసరమండి. దీని లోపం వల్ల కాల్షియం శోషణ జరగదు. ఎముకలకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. అవి చిన్నారుల్లో రికెట్స్. ఈ వ్యాధిలో కాలి ఎముకలు మెత్తగా మారి శరీరం బరువును మోయలేక వంగిపోతాయి. ఇక పెద్దవారిలో ఆస్టియోమలేసియా కలుగుతుంది. దీనివల్ల ఎముకలు మెత్తగా మారిపోతాయి. పాలిచ్చే తల్లుల్లో కాల్షియం విటమిన్ డి లోపం వల్ల ఈ రకమైన సమస్యలు రావచ్చు. శరీర ద్రవ్యాల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ల సమతాస్థితికి విటమిన్ డి చాలా అవసరమండి. సూర్యరశ్మి పడినప్పుడు శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు 7D హైడ్రోకొలెస్ట్రాల్ విటమిన్ డి గా మారుతుంది. అందువల్ల ఈ విటమిన్ ను సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ అని అంటారు. విటమిన్ డి లభించే పదార్థాలు చేపకాలేపు నూనె, కాడ్ చేప నూనె, పాలు, వెన్న లాంటి ఆహార పదార్థాలు. లిజనర్స్, మరికొన్ని విటమిన్ల గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, ఇప్పుడు విటమిన్ కే గురించి తెలుసుకుందాం. దీని రసాయనిక నామం ఫిలోక్వినోన్. కాలేయంలో ప్రోత్రాంబిన్ తయారీకి ఈ విటమిన్ చాలా అవసరమండి. శస్త్రచికిత్సకు ముందు నవజాత శిశువులకు ఈ విటమిన్ అవసరాన్ని బట్టి ఇస్తారు. రక్తం గడ్డగట్టడానికి పరోక్షంగా ఈ విటమిన్ చాలా అవసరం కాబట్టి దీనిని కొయాగులేషన్ విటమిన్ లేదా రక్తస్రావాన్ని నిరోధించే విటమిన్, యాంటీహెమరేజిక్ విటమిన్ అని పిలుస్తారు. దీని లోపం వల్ల రక్తం గడ్డగట్టడం ఆలస్యమవుతుంది. విటమిన్ కే లభించే పదార్థాలు ఆకుకూరలు, పాలు, కాలేయం, గుడ్డు, సోయా లాంటి వాటిలో ఈ విటమిన్ ఉంటుందండి. ఇక విటమిన్ ఇ, దీని రసాయనిక నామం టోకోఫెరాల్. బీజకోశాలైన ముష్కాలు, అండాశయాలు సక్రమంగా పనిచేయడానికి ఈ విటమిన్ చాలా అవసరం. దీనిని యాంటీ ఫెర్టిలిటీ విటమిన్, వంధ్యత్వ ప్రతికూల విటమిన్ లేదా ఫెర్టిలిటీ విటమిన్ అని అంటారండి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సిరల్లో కవటాలు దెబ్బతినడం వల్ల కలిగే వెరికోస్ వీన్స్ వ్యాధిని, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడమైన అథెరోస్క్లెరోసిస్ ను నివారిస్తుంది. అధిక శారీరక శ్రమ చేసే వారికి, ఆటలు ఆడేవారికి ఇది ఎక్కువగా అవసరం. చర్మం పైన ముడతలు, మచ్చలను కూడా పోగొడుతుంది. కాబట్టి దీనిని బ్యూటీ విటమిన్, సౌందర్య పోషక విటమిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం కలుగుతాయి. విటమిన్ ఇ లభించే పదార్థాలు పత్తి గింజల నూనె, ఆకుకూరలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెలో ఉంటుందండి. గోధుమ బీజ కవచ నూనె నుంచి అత్యధికంగా లభిస్తుంది. లిజనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, విటమిన్ సి, దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. తిన్న ఆహారం నుంచి చిన్న పేగులు ఇనుము శోషణకు ఇది చాలా అవసరం. గాయాలు మనడానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి, చర్మంలో కొల్లాజన్ ప్రోటీన్ తయారీకి ఇది చాలా అవసరం అండి. దగ్గు, జలుబు లాంటి వాటి తీవ్రత తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల అథెరోస్క్లెరోసిస్ తగ్గుతుంది. అలర్జీలను ప్రేరేపించే హిస్టమైన్ అనే రసాయనాన్ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని యాంటీహిస్టమైన్ కారకం అని అంటారు. కణాలకు స్వేచ్ఛ అయాన్ల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వేడి చేస్తే ఈ విటమిన్ నశిస్తుందండి. అంటే బాగా ఉడికించిన ఆహార పదార్థాలు ఇది తక్కువగా ఉంటుంది. విటమిన్ సి లభించే పదార్థాలు అత్యధికంగా రోజ్ హిప్ అనే పండులో ఉంటాయండి. దీని తర్వాత ఉసిరి, నిమ్మజాతి ఫలాలైన నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ లాంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. జంతు సంబంధ ఆహార పదార్థాల్లో ఈ విటమిన్ తక్కువగా ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ అనే వ్యాధి కలుగుతుందండి. కాబట్టి దీనిని యాంటీ స్కర్వీ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఈ వ్యాధిలో రక్తనాళాలు పగిలిపోయి చిగుళ్ళు, చర్మం కింద ఇతర అవయవాలలో రక్తస్రావం కనిపిస్తుంది. లిజనర్స్, ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ల గురించి తెలుసుకుందాం. యాక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని కాపాడే పదార్థాలను లేదా రసాయనాలను యాంటీ ఆక్సిడెంట్లుగా పేర్కొనవచ్చండి. ఇవి శరీరంలో జీవక్రియల వల్ల ఏర్పడే స్వేచ్ఛ అయాన్లు, అంటే ఫ్రీ రాడికల్స్ కలుగజేసే నష్టాన్ని నివారిస్తాయి. స్వేచ్ఛ అయాన్లకు యాంటీ ఆక్సిడెంట్లు ఎలక్ట్రాన్లు దానం చేసి స్వేచ్ఛ అయాన్ల వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. శరీరంలో స్వేచ్ఛ అయాన్లు ఎక్కువైతే కణాలు, డిఎన్ఏకు నష్టం కలుగుతుందండి. ఇవి ఉత్తేజితంగా ఉండి కణంలోని భాగాలకు నష్టాన్ని కలుగజేస్తాయి. యాంటీ యాక్సిడెంట్లు ఈ ప్రభావాన్ని నివారిస్తాయి.

వీటి వల్ల వృద్ధాప్యం నెమ్మదించడం, గుండె మెదడు సంబంధిత వ్యాధులు సమస్యలు తగ్గుతాయి, కణానికి జరిగే నష్టాన్ని నివారిస్తాయి, వ్రణాలు క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి, అథెరోస్క్లెరోసిస్ అల్జీమర్స్ లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు. విటమిన్ ఏసీఈలు బీటా కెరోటిన్ ఫ్లైనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేస్తాయి. ఇవి లభించే పదార్థాలు పసుపు, ఎరుపు, నారింజ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీ. వీటిలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రాగి, సెలీనియం లాంటి లవణాలు కూడా యాంటీ ఆక్సిడెంట్లు గా పనిచేస్తాయండి. లిజనర్స్ విన్నారు కదండి, ఈరోజు మన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మంచి మంచి విషయాల గురించి. మరి రేపు ప్రసారమయ్యే మన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నందిని.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4
1: వరదలను తట్టుకునే వరి.
2: వరదలు వచ్చినప్పుడు 10-15 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయాయి. నాట్లు వేసిన వరి పొలం నీళ్లలో మునిగిపోయి పూర్తిగా దెబ్బతిన్నది.
3: మేము నాట్లు వేసినప్పుడు వరదలు వస్తే మొలకలు మునిగిపోయి పాడైపోతాయి, కాబట్టి నాట్లు వేయం. ఏడాదికి ఒక పంటనే వేస్తాం.
1: లోతట్టు ప్రాంతాల్లో చేసే వరి సాగుకి పంటను నాశనం చేయగల వరదలొచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. వాయువ్య బంగ్లాదేశ్ కు చెందిన అక్బర్ అలీ కొన్ని సంవత్సరాలుగా వరదలు మారిన తీరు గురించి చెప్తున్నది విందాం.
2: 20-30 సంవత్సరాల క్రితం వరదలు చాలా తరచుగా వచ్చేవి, కానీ నీళ్లు ఎక్కువ కాలం నిలిచేవి కావు. ఇప్పుడు వరదలు తక్కువే వస్తున్నా నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తున్నాయి. ఎందుకో నాకు తెలియదు, బహుశా డ్రైనేజ్ సరిగా లేకపోవడం వల్లనేమో. వరద నీళ్లు ఎక్కువ కాలం నిలుస్తుంటే వరి మొక్కలు దెబ్బతింటున్నాయి.
1: వరద నీళ్లలో పూర్తిగా మునిగిపోయిన మొలకలకు ఎండ తగలదు, కాబట్టి అవి ఎక్కువ కాలం బతకలేవు. తరచుగా వరద నీళ్లు తగ్గిన తర్వాతే రైతులు నాట్లు వేయాల్సి వస్తుంది. వాళ్ళు మార్కెట్ నుంచి మళ్లీ కొత్త నాట్లు కొనాల్సి వస్తుంది. చాలాసార్లు అవి ఏ రకమో వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి నాట్లు దొరకకపోవచ్చు కూడా. చాలా మంది రైతులకి తమ భూములని బీడుగా వదిలేసి తర్వాతి సీజన్ కోసం ఎదురుచూడడం తప్ప వేరే మార్గం ఉండదు. మరి వరద ముంపుకి గురయ్యే ప్రాంతాలకు పరిష్కారమేమిటి? సమాధానం, వరదలను తట్టుకునే వరి. ఈ వీడియోలో ఈ క్రింది విషయాలని మనం నిశితంగా పరిశీలించబోతున్నాం. తగిన వరి రకాలను ఎంచుకోవడం, నాణ్యమైన వడ్లను వాడడం, ఆరోగ్యంగా బలంగా ఉండే మొలకలను పెంచడం, వరదలు తీసేసిన తర్వాత మీ పొలాన్ని నిర్వహించడం. ముందు కొన్ని కొత్త రకాల వరి వంగడాలు 2 వారాల వరకు వరదలను తట్టుకోగలవని మీరు తెలుసుకోవాలి. మీ స్థానిక డీలర్ వద్ద గాని, రైతు క్షేత్ర పాఠశాల నుంచి గాని, పరిశోధనా సంస్థ నుంచి గాని వరదలను తట్టుకునే వరి రకాలు దొరుకుతాయేమో కనుక్కోవాలి. బినతరి గ్రామంలో రైతు క్షేత్ర పాఠశాల నుంచి రహీమా, ఆమె తోటివారు వరదలను తట్టుకునే కొత్త వరి వంగడాన్ని వాడిచూశారు.
3: వరద నీళ్లలో మునిగిపోతే పంట కుళ్ళి పాడైపోతుందని మా అందరికీ దిగులుగా అనిపించింది. నాట్లు వేశామే, అవి పాడవుతాయేమో అని మదనపడ్డాం. నీళ్లు తగ్గిన తర్వాత మా పొలాలకు వెళ్లి చూస్తే పంట బురద ఆకులతో కనిపించింది, కానీ పంటలు కోలుకున్నాయి. అందరం సంతోషించాం, మా వరి పంట బాగా పండింది.
1: రెండోది, వరదలను తట్టుకునే వరి రకాల్లో పురుగు పట్టిన తెగుళ్లు లేని మిశ్రమం కాని నాణ్యమైన వడ్లని వాడండి. సూత్రాపూర్ గ్రామానికి చెందిన మాణిక్ మియా 2008 నుంచి నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు.
2: కోతల తర్వాత వడ్లను ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి పాలిథిన్ సంచిలో పోసి దాన్ని గోనె సంచిలో ఉంచి నిల్వ చేస్తాను. నా స్వంత వాడకానికి వడ్లని మా ఇంట్లోనే దాస్తాను. కొంత మా చుట్టాలకిచ్చి కొంత బజార్లో అమ్ముతాను. కొందరు రైతులు మా ఇంటికే వచ్చి కొంటారు. ఈ సంవత్సరం 8 టన్నుల వడ్లని కిలో 30 టాకాల చొప్పున రీటైలర్లకు అమ్మాను.
1: మూడోది, బలమైన శక్తివంతమైన మొలకలను పెంచడం. ఎక్కువ వడ్లను వాడితే మొలకలు సన్నగా

0: బలహీనంగా వస్తాయి. నాట్లు వేసిన తర్వాత వరదలొస్తే అవి తేలికగా దెబ్బతింటాయి. కాబట్టి బలమైన మొలకలు రావాలంటే పొందడానికి మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. 3 వారాల నారు కంటే 4 వారాల వయసున్నవి బలంగా ఉంటాయి. కాబట్టి వరద ముంపు రాగల ప్రాంతాల్లో కాస్త ఎక్కువ వయసున్న మొక్కలను నాటుకోవడం మంచిది. వరదలను తట్టుకునే వరి రకం నాట్లు వేయడానికి మహమ్మద్ నురుజ్మాన్ బలమైన మొలకలను ఎలా పెంచుతున్నాడో తెలుసుకుందాం.
1: ఇది వరకు 10 చదరపు మీటర్లకు 2.5 కిలోల వడ్లని వాడాం. వాటి మొలకలు సన్నగా బలహీనంగా వచ్చాయి. అవి 10-15 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉండేసరికి పాడైపోయాయి. ఇప్పుడు మేము వడ్లని తక్కువ మోతాదులో వాడుతున్నాం. అంతే విస్తీర్ణంలో 1/2 కిలో వడ్లనే వాడుతున్నాం. ఇప్పుడు మొలకలు బలంగా వస్తున్నాయి. 10-15 రోజుల పాటు వరదల్లో మునిగి ఉన్నా ఈ మొక్కలకు ఏమీ కాదు.
0: 4. వరద నీళ్లు తగ్గాకనే మీ పొలాన్ని నిర్వహించడం. వరద నీళ్లలో ఎక్కువ బురద ఉంటే అది ఆకులను అంటుకుంటుంది. ఆకులు ఊపిరి పీల్చుకోవడానికి, మొక్కలు పెరగడానికి అవసరమైన ఎండ తాకకుండా ఈ బురద అడ్డుకుంటుంది. ఆకుల మీది బురదను జాగ్రత్తగా కడగాలి. వరద నీరు తగ్గిపోయిన వారం తర్వాత వరద నీళ్లతో వచ్చిన కలుపు మొక్కలని, చెత్తని తొలగించండి. మనం నేర్చుకున్నదేమిటి? వరద పరిస్థితులను తట్టుకోగల వరి రకాలను ఎంచుకోవాలి. దెబ్బతినని, మిశ్రమాలు లేని నాణ్యమైన వడ్లను వాడాలి. నాణ్యమైన విత్తనం వల్ల బలమైన మొలకలు వస్తాయి. బలమైన మొలకలను పెంచాలి. బలమైన మొలకలు రావాలంటే మీ నారుమడిలో తక్కువ వడ్లని వాడాలి. కొద్దిగా పాతబడిన మొలకలని నాటాలి. అవి కొత్త మొలకల కన్నా వరదలను బాగా ఎదుర్కొంటాయి. వరద తీసేసిన తర్వాత నీళ్లలోని చెత్త, కలుపు మొక్కలను తొలగించండి. అవసరమైతే ఆకులకి అంటిన బురదను జాగ్రత్తగా కడగాలి.
1: వడ్లు తెచ్చిన తర్వాత మొలకలను పెంచాను. 12 రోజులు పూర్తిగా వరద నీళ్లలో మునిగి ఉన్నా మొక్కలు దెబ్బతినలేదు.
0: వరదలను తట్టుకునే వరి రకాలను వాడితే వరదలొచ్చే ప్రాంతాల్లో మంచి పంటను పండవచ్చు. మీరు వరదలను ఆపలేకపోవచ్చు, కానీ అవి వరి పొలాలకి చేసే నష్టాన్ని తగ్గించుకోగలరు.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌండమ్మ గుడి దగ్గర విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176 12669.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆది సంగతి. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జోదయ. లిజనర్స్, మన దేశంలోని తూర్పు పశ్చిమ కనుమలు మామూలుగానే పచ్చదనంతో పరవలు తొక్కుతుంటాయి. ఇక వానాకాలమైతే చెప్పాలా, ఒక్క పచ్చరంగుకే 10,000 ఛాయలున్నట్లు సింగారించుకుంటాయి. ఆ అందమంతా నిండు మనసుతో తెల్లగా నవ్వుతున్నట్లు పొంగే సెలయేర్లు, జలపాతాలు చూడాలంటే 2 కళ్ళు చాలవు. అందుకే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ చూడమన్నట్టు విస్టాడోమ్ రైలు బోగీలు వచ్చేశాయి. మామూలు రైలు ప్రయాణంలోనే విండో సీట్ దొరుకుతుందా అని ఆశగా చూస్తుంటాం. అలాంటిది ప్రకృతి అందాల మధ్య ప్రయాణం చేసేటప్పుడు కిటికీ దగ్గరే కూర్చోవాలని మనసు ఉబలాట పడకుండా ఉంటుందా? దాన్ని పసిగట్టే మన రైల్వే శాఖ విస్టాడోమ్ బోగీలను పరిచయం చేసింది. ఇందులో ఉండేవి కేవలం కిటికీలు కావు, బయటి ప్రకృతి అందాలని చూపే అతిపెద్ద గాజు తెరలు. బోగీకి 2 వైపులే కాదు, పైన వెనుక కూడా అద్దాలుంటాయి. ఈ విలాసవంతమైన బోగీని 2017 దేశంలోనే తొలిసారి తూర్పు కనుమల్లోని మన విశాఖ అరకు లోయల మధ్య ప్రారంభించారు. కరోనా లాక్డౌన్తో కొంతకాలం ఆపేసిన వానాకాలంలో కనుమల అందాల్ని ఆస్వాదించేలా వాటిని పునర్ప్రారంభించారు. మరో 2 మార్గాల్లోనూ విస్టాడోమ్ బోగీలను పరిచయం చేశారు. ఈ కొత్త పాత మార్గాల్లోని విశేషాలేమిటో తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: పంటి నొప్ప, పళ్ళు పడిపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. విశాఖ నుంచి అరకు దేశంలోని అతి ఎత్తైన బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ఇదే. విశాఖపట్నం స్టేషన్ నుంచి సముద్ర మట్టానికి 910 మీటర్ల ఎత్తులో ఉన్న అరకును చేరుకునే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తుంది. తూర్పు కనుమలని తొలిచి నిర్మించిన 58 టన్నెళ్లు, 84 రైల్వే వంతెల్ని దాటుకుంటూ వెళ్లడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. విశాఖపట్నం నుంచి కిరణ్డూల్ వెళ్లే ప్యాసింజర్ చివర ఈ విస్టాడోమ్ని అనుసంధానిస్తారు. ప్రతిరోజు ఉదయం 6:45 విశాఖ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది రైలు. బెంగళూరు నుంచి మంగళూరు ప్రకృతి ప్రేమికులు జీవితంలో ఒక్కసారైనా వెళ్లి తీరాల్సిన మార్గం ఇది. పశ్చిమ కనుమల్లోని హరిత అందాల్ని తనివి తీరా ఆస్వాదించే వీలుంటుంది కాబట్టే ఈ మార్గాన్ని గ్రీన్ రూట్ అంటారు. ఈ మార్గంలో విస్టాడోమ్ బోగీలను పరిచయం చేశారు. ఈ మార్గంలో నడిచే యశ్వ

యశ్వంతపుర మంగళూరు జంక్షన్ గోమట్టేశ్వర ఎక్స్ప్రెస్ యశ్వంతపుర మంగళూరు జంక్షన్ రైళ్లకి విస్టా బోగీలను కలుపుతున్నారు. ఈ మూడు బెంగళూరులోని యశ్వంతపుర నుంచి ఉదయం 7 గంటలకే బయలుదేరుతాయి. మొత్తం 8 గంటల ప్రయాణంలో సకలేశ్వర సుబ్రహ్మణ్య స్టేషన్ల మధ్య సాగే 3 గంటలు మరీ అద్భుతం. సముద్ర మట్టానికి 906 మీటర్ల ఎత్తు నుంచి రైలు ఏటవాలుగా దిగడం ఓ రోలర్ కోస్టర్ని తలపిస్తుంది. 50 పొడవాటి టన్నెళ్లు, 100 వంతెనలతో పాటు 25 జలపాతాలు మనల్ని హాయిగా పలకరిస్తాయి. సో లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-23-7295.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. ముంబై నుంచి విశాఖ అరకు విస్టాతో పాటే దీన్ని ప్రారంభించారు. ముంబైలోని సిఎస్ఎంటి నుంచి మడ్గావ్ వెళ్లే శతాబ్ది ఎక్స్ప్రెస్ కు విస్టాడోమ్ ని అనుసంధానిస్తారు. ఇది ప్రతిరోజు ఉదయం 5:10 దాదర్ నుంచి బయలుదేరుతుంది. దీంతో పాటు మంగళగురు శుక్రవారాల్లో కేఆర్ఎంఐ ఎక్స్ప్రెస్ ను ఈ బోగీతో నడుపుతున్నారు. ముంబై పూణే మధ్య ఈ బోగీని మొదలుపెట్టారు. ముంబై సిఎస్ఎంటి నుంచి ఉదయం 7:00 బయలుదేరే దక్కన్ ఎక్స్ప్రెస్ కి విస్టాడోమ్ ని జత చేరుస్తున్నారు. ముంబై మడ్గావ్ మార్గం పశ్చిమ కనుమల్లో నిర్మించిన కొంకన్ రైల్వే నిర్మాణ వైభవాన్ని చూపిస్తే ముంబై పూణే అదే పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి శ్రేణుల అందాల్ని కళ్ళగడుతుంది. విస్టాడోమ్కి సంబంధించిన రిజర్వేషన్ టికెట్లు ఆయా స్టేషన్ల కౌంటర్లోనే ఇస్తున్నారు. ఐఆర్సిటీసీ ద్వారా బుక్ చేసుకునేటప్పుడు మనకి విస్టాడోమ్ కోచ్ అని ఎక్కడా కనిపించదు. మనం ఫ్రమ్ టు స్టేషన్ని టైప్ చేశాక ఆల్ క్లాసెస్ అన్న పాపప్ దగ్గర ఎగ్జిక్యూటివ్ చైర్ను ఎంపిక చేసుకుని డబ్బు చెల్లిస్తేనే ఈ కోచ్లకి అనుమతిస్తారు. సో లిసనర్స్, మరి ఇదండి ఈనాటి ఆది సంగతి కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.
3: Moonlight is warmer, both are loving together. Chanda mama, chanda.

0: Hey, baby!
1: जीवन के प्रारंभिक वर्षों में ही तय होता है कि बच्चों का कितना मानसिक विकास होगा और वो जीवन में कितना आगे बढ़ेंगे। हमारी आंगनबाड़ियों में बच्चों का प्रारंभिक विकास, सही पोषण, भरपूर प्यार, गर्म ताज़ा भोजन और खेल खेल में सीखने के माध्यम से हो रहा है। साथ ही प्रधानमंत्री मातृ वंदना योजना के तहत पात्र धन राशि सीधे माताओं के बैंक अकाउंट में जमा कर सुरक्षित मातृत्व को सुनिश्चित किया जा रहा है। हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी के संकल्प के साथ 9 सितंबर 2026 से 8 अक्टूबर 2026 तक मनाया जा रहा है नौवा राष्ट्रीय पोषण माह।
2: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुँचाना भी सरकार की प्राथमिकता है।
1: आज ही अपनी नजदीकी आंगनबाड़ी से जुड़िए, क्योंकि हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
3: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ళ రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం
4: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
3: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
4: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
3: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
4: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.

0: రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
1: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
1: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

0: FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 మస్త్ టైం పాస్. మరీ రోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ ఆర్జే పల్లవి అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి, మంచి మంచి సాంగ్స్ వినాలి అనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తుండండి. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విషన్ 90.4.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
5: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
4: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
5: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
4: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-23-77-96-23-7295.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. ఓకే లిజనర్స్, ఈ రోజు మన ఫస్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం.
6: హలో మేడం.
1: నమస్తే అండి.
6: కాదర్ భాష మేడం, నెల్లూరు నుంచి.
1: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?
6: బాగున్నాను మేడం, దేవుడు దయవల్ల బాగున్నాను.
1: ఓకే అండి, మరి ఈ రోజు టాపిక్ ఏంటి?
6: అంశం ఏంది మేడం? ఇప్పుడే పెట్టాను, మీరు ఫస్ట్ కాల్ తగిలింది, చెప్పండి.
1: ఈ రోజు ఏఎన్ఆర్ గారి జయంతి అండి. మరి ఆయన చాలా సినిమాల్లో నటించారు, చాలా పెద్ద నటుడు. మరి ఆయన నటించిన
6: సినిమా,
1: మరి ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే చాలా ఇష్టం?
6: అన్ని బాగుంటాయి మేడం, ప్రతి సినిమా బాగుంటుంది. ఒకటి బాగలేదు, అతని నటనకే చాలా ఎంత గొప్ప విషయం, నటుడు అద్భుతమైన నటుడు ఆయన.
1: అవునండి,
6: అన్ని బాగుంటాయి మేడం.
1: ఓకే అండి, మరి
6: కానీ నాకు ఒక పాట కావాలి మేడం.
1: ఓకే అండి, చెప్పండి. మరి ఏ సాంగ్ ప్లే చేయమంటారు?
6: ప్రేమలు పెళ్ళిళ్ళులో.
1: ఓకే అండి, దాంట్లోంచి
6: మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసు ఇచ్చాడు.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభ సాయంత్రం మేడం గారు.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం నా పేరు లక్ష్మయ్య, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దకోతపల్లి మండలము సాతాపూర్ గ్రామం మేడం. మాది లక్ష్మయ్య మాట్లాడుతారు మేడం.
0: లక్ష్మయ్య గారు ఎలా ఉన్నారు?
1: అందరూ మంచి కూడా మేడం, మేము అందరూ మంచి కూడా, మీరు కూడా మంచి కూడా అనుకుంటాం మేడం.
0: థ్యాంక్ యూ అండి. మరి రోజు టాపిక్ ఏంటో విన్నారా మరి?
1: మేడం మేడం అక్కినే నాగేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భం మంచి మేడం, ఆయన కోసం శుభాకాంక్షలు తెలుపుతూ ఆ నివాళులు అర్పిస్తూ మంచి పాట కావాలన్నా ఈరోజు మేడం ఆయన.
0: ఓకే అండి, తప్పకుండా. మరి ఏ పాట ప్లే చేయమంటారు?
1: మేడం ఆయన నటించిన సినిమా అనుబంధం మేడం, అనుబంధము.
0: ఓకే అండి, ఆ మూవీ నుంచి
1: అనుబంధం ఆనాటి అష్టే ఆనంద గీతం అని పడదు మేడం, ఒకటి నాగేశ్వరరావు అలా.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు.

0: చూసుకోవద్దురా. కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు,
1: పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: విట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకు.
1: అరే ఈ కందేళ్లకు తుది ఎక్కడ్రా?
0: ఖచ్చితంగా తుడిచారేరా.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నాగర్గం జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
2: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నా మేడం.
2: మరి ఈ రోజు టాపిక్ ఏంటో విన్నారా అండి?
3: నాగేశ్వరరావు కదా మేడం.
2: అవునండి, ఈ రోజు ఆయన జయంతి.
3: అవును మేడం. ప్రేమ్ నగర్ ఏంటి మేడం?
2: ఏంటండి
3: ప్రేమ్ నగర్?
2: ఓకే అండి, ఆ మూవీ నుంచి
3: నేను పుట్టాను, ఈ లోకం వచ్చింది ఆ పాట మేడం.
2: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

0: சைத்தான் தரிமே செய். டிரைவ் தி டெவில் அவுட்.
1: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ల నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించి నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ల వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
1: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
2: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
1: సంప్రదించండి
2: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
1: సెల్ 9177612669. ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్ September 23, 2026 అనగా బుధవారం.
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని, ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, జీబీ పంత్ హాస్పిటల్, ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
2: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఇఆర్సిపి, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
1: 5000 రూపాయలు గల ఫైబ్రోస్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
2: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
2: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9989342009.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు.

0: వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: ఓకే లిజనర్స్, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
1: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: మేము కూడా సూపర్ గా ఉన్నాం మేడం.
1: ఓకే అండి, మరి ఈ రోజు ఏఎన్ఆర్ గారి జయంతి.
2: అవును మేడం.
1: మరి ఆయన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
2: ఆయన గురించి చెప్పాలంటే నా సీనియర్ చాలదు మేడం. ఆయన పెద్ద గొప్ప మహానటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మహా సినీ గొప్ప యాక్టర్.
1: అవునండి.
2: ఆయన ఒక డ్రింకర్ గా, ప్రేమికుడుగా ఇట్లా చిన్న క్యారెక్టర్ చేయాలంటే ఆయనకు ఆయన సాటి.
1: అవునండి.
2: దేవదాసు చేయాలన్నా, ప్రేమికుడికి చేయాలన్నా ఏఎన్ఆర్ ని కొట్టినోడు ఇంకా లేడు.
1: నిజమండి.
2: అలాంటి వ్యక్తి మన ఏఎన్ఆర్ గారు.
1: ఆయన
2: ఎన్నో సినిమాలు తీశాడు, ఎంతో మంచి పేరు తెచ్చాడు. అన్నపూర్ణ స్టూడియో కట్టాడు, మంచి అక్కినేని కుటుంబాన్ని ఇచ్చాడు. అలా అక్కినేని నాసిరావు గారు చిరకాలం గుర్తుండిపోయేటట్టుగా మంచి నటుడుగా పేరు పొందాడు మేడం.
1: అవునండి. మరి ఆయన చాలా సినిమాలు నటించారు కదా, ఆయన నటించిన సినిమాల్లో ఏదంటే మీకు చాలా ఇష్టం?
2: ఆయన నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి మేడం, లెక్కలేనన్ని. కాకుంటే ఆయన మంచి పేరు తెచ్చి పెట్టింది ప్రేమాభిషేకం మేడం.
1: ఓకే అండి.
2: ఆ మూవీ నుంచి.
1: ఓకే అండి. ఆ మూవీ నుంచి
2: కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న అరుబయట ఎండలు, చెరుకు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూట కొట్టంకాయ కొడతానని ఆ పాట మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ப்ளீஸ் சப்ஸ்கிரைப்.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను బండారు శంకరయ్య మేడం.
1: శంకరయ్య గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
1: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
2: విన్నా మేడం.
1: మరి చెప్పండి, ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
2: ఆయన గురించి మనం చెప్పేది నాగేశ్వరరావు కదా, ఆయన సినిమాలు అన్ని తీస్తా ఉంటాడు, ఆయనకి అన్ని సినిమాలు బాగానే ఉంటాయి మేడం. ఆయన
1: అవునండి, అన్ని చాలా బాగుంటాయి. కానీ మీకు సినిమా ఏమైనా ఉందా?
2: నాకు నచ్చిన సినిమా ఏమంటే ప్రేమాభిషేకం పాలెం పోలే. ఆల్రెడీ ఇప్పుడు పాట కూడా అదే పాట నేను కోరాలనుకున్నాను, అయిపోయింది.
1: ఓకే అండి.
2: రాముడు కాదు కృష్ణుడు ఆయనది, నాగేశ్వరరావుది.
1: ఓకే అండి. ఆ మూవీ నుంచి
2: ఒక లైలా కోసం అనే సాంగ్ వినిపించండి మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: హలో, శుభ సాయంత్రం అమ్మా.
0: శుభ సాయంత్రం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి శోభారాణిని మాట్లాడుతున్నానమ్మా.
0: శోభారాణి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
1: అందరూ బాగుండాలమ్మా, అందరూ అంతా హ్యాపీగా ఉండాలి. ఈ రోజు మాత్రం మాకు వర్షం పడింది, చాలా బాగుంది, చల్లగా హాయిగా ఉంది.
0: ఓకే అండి, మరి టాపిక్ ఏంటో విన్నారా?
1: లేదమ్మా, ఒకసారి చెప్పరా.
0: మీ దగ్గర రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి, అంటే రీసౌండ్ వస్తుంది.
1: చెప్పండి.
0: ఓకే అండి, మరి రోజు ఏ అన్నారు గారి జయంతి అండి మరి రోజు?
1: అవును.
0: మరి ఆయన చాలా గొప్ప నటుడు, చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. మరి అంత గొప్ప ఆయన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: తప్పకుండా అమ్మా, చెప్తాను. నేను కవిత ఉంది నా దగ్గర ఆయన గురించి రాసుకున్నది.
0: ఓ అవునా అండి,
1: చెప్తాను ఒక్క నిమిషం. ఏఎన్ఆర్ గారు ఆయన యొక్క నటించిన సినిమాలు కానీ అయి కానీ వాటి గురించి చెప్తానమ్మా.
0: ఓకే అండి.
1: తెలుగు సినీ రంగ దిగ్గజం మన అక్కినే నాగేశ్వరరావు. తెలుగు సినీ ప్రేక్షక హృదయాలను దోచుకున్న నట సామ్రాట్ అక్కినేని 9 పదుల నిండు జీవితాన్ని పండించుకున్న పూర్ణాయుష్కుడు. తనకు తానే చెక్కుకున్న అద్భుత శిల్పం, తనకు తానే గీసుకున్న అందమైన చిత్రం, ఎన్టీఆర్ వంటి తెలుగు పండితులు, జగ్గయ్య వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు ఉన్న ఆనాటి కాలంలో సావిత్రి వంటి ప్రతిభావంతుల సరసన ధీటుగా నిలబడగలిగిన ధీరోదాత్తుడు ఏఎన్ఆర్. అడుగడుగున అణు అణువున గెలుపు గుర్రాలపై స్వారీ చేసి జీవితంలో గెలిచిన మహామనిషి అక్కినేని. గొప్ప చదువుల్లేని జీవిత పాఠాలను ఎరిగిన అక్షరాస్యుడు. మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మహాకవి క్షేత్రయ్య వంటి మహాకవుల పాత్రలు

0: వీరికి సాహసోపేతం, బహు ఆశ్చర్య చికితం. భక్త తుకారం, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన్న పాత్రలు అనన్య సామాన్యం. తెలుగు సినిమాలో డాన్సులు, ద్విపాత్ర పోషణకు ఆద్యుడు ఏఎన్ఆర్. తొలి నవలా నాయకుడు, ప్రేమాభిషేకంలో ప్రేమికుడు, దేవదాసులో భగ్న ప్రేమికుడు, ఆయనకు ఆయనే సాటి. నవరాత్రి చిత్రాల్లో నవపాత్ర పోషకుడు మన దసరా బుల్లోడు. బంగారం అంటే మనసున్న మన బంగారు బాబు స్టైలిష్ హీరోకి బ్రాండ్ అంబాసిడర్. ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్న మహానటుడు మన అక్కినేని గారు. మరి అక్కినేని గారికి ఘన నివాళి అమ్మ మన రేడియో ద్వారా.
1: చాలా బాగా చెప్పారండి.
0: థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: మొత్తం ఒక కవితలో చెప్పేశారు.
0: అవునమ్మా,
1: మరి చెప్పండి.
0: అయితే పాట వచ్చేసి ప్రేమాభిషేకం ఎవరైనా అడిగారమ్మా?
1: అడిగారండి.
0: అయితే ఏఎన్ఆర్ గారిది, మీ దగ్గర ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్ మంచి సాంగ్ వినిపించండి.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ముందుగా ఈరోజు నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఆయన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: నేను ఆయన మహానటుడు మేడం. ఆయన అందరితోనూ కలిసి నటించినాడు, ఎన్టీ రామారావుతో కలిసి నటించినాడు, బాలకృష్ణ గారితో కలిసి నటించినాడు, నాగార్జునతో కలిసి నటించినాడు, అందరితో కలిసి మెలిసి పోతాడు మేడం.
0: ఓకే అండి.
1: ముఖ్యంగా సినిమాల్లోనే కాదు మేడం, ఆయన నిజ జీవితంలో కూడా మంచి వ్యక్తి మేడం.
0: అవునండి. మరి
1: ఆయన
0: నటించిన సినిమాల్లో మీకే సినిమా అంటే బాగా ఇష్టం?
1: నాకు మేఘ సందేశం అంటే చాలా ఇష్టం మేడం.
0: అవునండి.
1: అవును మేడం, దాంట్లో ఆయన నటన బాగుంది.
0: మళ్ళొస్తే
1: ప్రేమాభిషేకం కూడా ఇష్టం మేడం. దేవదాస్ గానీ మంచి మంచి సినిమాల్లో నటించినాడు మేడం.
0: అవునండి.
1: మేడం నాకు బాలకృష్ణ గారు నాగేశ్వరరావు గారు కలిసి నటించిన గాంధీవం సినిమాలో.
0: ఏం మూవీ అండి?
1: గాంధీవం గోరు వంక వాళ్ళగాని అనే పాట కావాలి మేడం.
0: ఏం పాట అండి?
1: గోరు వంక వాళ్ళగాని.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కడప నుంచి కొండారెడ్డి మేడం.
0: కొండారెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: విన్నాను మేడం.
0: మరి చెప్పండి, మరి ఆయన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: సినీ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు.
0: అవునండి,
1: అని చెప్తారు పెద్దలు, వింటుంటాము. కానీ వాళ్ళు మహాలు అంటున్నారు మేడం, ఎందుకంటే ఆయన మరణించే వరకు కూడా నేను నటిస్తూనే ఉంటానని లాస్ట్ లో మనం యాక్ట్ చేశాడు పాపం. ఆయన మనమంతా లేకపోయినప్పటికీ మన దూరదర్శన్ లో ఇప్పుడు ఇలా మనం కనిపిస్తూనే ఉంటాడు మేడం, ఎప్పటికీ వాళ్ళు మహనీయులే.
0: అంతే అండి. మరి ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏదంటే బాగా ఇష్టం?
1: ఇష్టం అంటే చాలా ఉన్నాయి మేడం. అయితే కాదంటే ఒక పాట కోరుతాను, కోటీశ్వరుడు సినిమా నుంచి గోపెమ్మ గోపెమ్మ అనే పాట.
0: తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుమల మోహన్ మేడం, మాది మొన్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మోహన్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, మీరు?
0: నేను చాలా చాలా బాగున్నానండి. మరి ఈరోజు టాపిక్ ఏంటో విన్నారా?
1: విన్నాం మేడం.
0: మరి చెప్పండి, అంత గొప్ప నటుడి గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఆయన సినిమాలన్నీ బాగుంటాయి మేడం.
0: ఓకే అండి.
1: మాకు ఆయన నటించిన సినిమా దసరా బుల్లోడ్ల పచ్చగడ్డి కోసేటి పర్సులు అనమాట అండి.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాం. ఇప్పుడు మీరు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి మన లైఫ్ టైం అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు మన కాలర్స్తో మంచిగా మాట్లాడేసాం, మంచి మంచి సాంగ్స్ కూడా వినేసాం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ల్యాండ్ స్టేట్ న్యూ రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్చే పల్లవి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం

యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్.

0: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: కేవైసీ అప్డేట్ కాకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా? అది నిజం కాదు, సైబర్ నేరగాళ్ల మాయ. వెంటనే మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డబ్బులు పంపడానికి స్కానింగ్ అవసరం, కానీ డబ్బులు రావడానికి స్కాన్ చేయాల్సిన పని లేదు. QR కోడ్ స్కాన్ చేసేటప్పుడు జాగ్రత్త.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
1: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
2: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమెర్లు, మలబద్ధకం.

0: రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
1: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
0: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ERCP, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5,000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
0: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
1: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
0: ఈ క్యాంప్ పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: నమస్కారం అండి, నేను మీ సీతారామరాజు. మనం రోజు మాట్లాడుకున్నట్టే ఈరోజు పర్యాటకం గురించి మంచి ప్రదేశాన్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తాను. మీరు కూడా ఎత్తైన కొండలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిల రావాలు, చూడముచ్చటగా గిలిగిన తలపెట్టించే ఆహ్లాదకరమైన వాతావరణం, ఇవన్నీ కలబోసినవే మహాదుర్గం, రామదుర్గం. చరిత్రకు అందని సాక్ష్యాలు ఎన్నో ఈ కొండపై ఉన్నాయండి. నిజంగా రామదుర్గం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసున్న పర్యాటక ప్రాంతం ఇది. గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ కూడా రామదుర్గం అంటే ఏమనుకుంటారంటే ఏ కడపలో ఉందో, ఒంగోలులో ఉందో, రాయలసీమలో ఉందో అనుకుంటారు తప్ప, రామదుర్గం అనే ఒక పర్యాటక ప్రాంతం గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా తూర్పు కనుమల నడుమ ఉందనేది చాలా మందికి మాత్రం తెలుసు. అలా ఉండటం తరణంగా రామదుర్గం, గోదావరి జిల్లాలో ఇటువంటి పేరు ఎక్కడే వినలేదే అనుకుంటారు. జిల్లాలోనే ఈ పర్యాటక ప్రాంతం గమనీయమైన పర్యాటక ప్రాంతం అండి ఇది ఉంది. తూర్పు కనుమల నడుమ ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక దుర్గం గురించి చాలా మందికి తెలియదు. అద్భుతమైన రాతి శిల్పాలు ఇక్కడ ఉన్నాయండి. మనకి దేవీపట్నం మండలం నెలకోట సమీపంలో ఉంది. నిజంగా ఒకవైపు గోదావరి నది ఉంటుంది, పాపికొండలు సమీపంలోనే ఉంటాయి. ఇక్కడ అంతా కూడా ప్రకృతి రమణీయ దృశ్యాలు నిలయంగా ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే అసలు ఎంతో శ్రమ పడాల్సిందేనండి. నిజంగా ట్రెక్కింగ్ అంటారు చూసారా, అంత శ్రమ పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కొండా కోనలు, కొండ ప్రాంతం, అటవి ప్రాంతం. కుటుంబ సమేతంగా వెళ్ళాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం. ఈ ట్రెక్కింగ్ చేసే యువకులు, అలాగే ఇలాంటి పర్యాటక ప్రాంతాలు కొండలు కోనలు తిరగాలనే ఆలోచన ఉన్నవారు, అటువంటి రమణీయ దృశ్యాలు చూడాలనుకునేవారు ఖచ్చితంగా రామదుర్గం వెళ్ళొచ్చండి. కొంచెం వర్షాకాలం అయితే ఇంకా ఇబ్బంది పడాలి. ఒక వేసవకాలం, శీతాకాలం సందర్భాల్లో మనం ఈ రామదుర్గాన్ని చూడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రామదుర్గం చేరుకోవాలంటే సుమారు 300 మెట్లు ఎక్కాలండి. మనకి తిరుపతి మెట్లు ఎక్కే వాళ్ళకి అలవాటు ఉంటుంది. మనకి కాలిమార్గం ద్వారా, అలిపిరి ద్వారా వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే ఈజీగా ఎక్కేయచ్చు అనుకోండి. 300 మెట్లు ఈ కొండ ఎక్కాలంటే ఖచ్చితంగా ఎక్కాల్సిందే. ఆ తర్వాత ఇక చూస్తే వాగులు, వంకలు, 4-5 వాగులు దాటాల్సి ఉంటుంది. ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ కాలిబాటే ఒక ఆధారం. చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, రమణీయమైన ప్రకృతి దృశ్యాలు రామదుర్గం ప్రాంతానికి చేరిన వారికి ఉల్లాసాన్ని ఇస్తాయండి. సాధారణంగా ముఖ్యమైన వేడుకలు వినాయక చవితి, శ్రీరామనవమి ఇటువంటి పండగలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. చాలామంది ఆ సందర్భాల్లో కూడా వెళ్తుంటారు. ఈ కొండ మీద ఒక రాతి కొలను విచిత్రంగా ఉంటుందండి. కొండ మీద ఏంటి, కొలనేంటి అనుకోవచ్చు మీరు. అలా అందుకే అంటున్నారు.

0: విచిత్రంగా ఉంటుంది. రాతి మెట్లతో సుమారు 8 అడుగుల లోతులో ఉండే ఈ కొలనులో నీరు చాలా మధురంగా ఉంటుందండి. కొండ మీద కొలనంటే చూసారా, వినటానికి ఆశ్చర్యంగా ఉంది. అటువంటిది అందులో వాటర్ ఎలా ఉంటుంది, కొండ కోనల్లోంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎటువంటి కాలుష్యం అక్కడ దరిచేరదండి, కాలుష్య రహితంగా ఉంటుంది. ఎక్కడ కొండల్లోంచి వర్షపు నీరు ఆ కొలంలోకి చేరుతూ ఉంటుంది. ఎన్నో వందల మంది ఇక్కడికి వెళ్ళిన వారు స్నానాలు చేసినా ఎంత నీరు ఇందులోంచి తోడినా ఏ మాత్రం తరగదంట. సాధారణంగా కొండల మీద ఉన్న కొలంలు అవి ఎలా ఉంటాయంటే వర్షం వచ్చినప్పుడు ఒకేసారి పొంగిపోతాయి ఉంటాయి, వర్షం లేనప్పుడు ఆ కొలంలో నీరు ఉండవు, పూర్తిగా ఎండిపోతాయండి. కానీ ఈ కొలను అయితే అలా కాదండి. ఎన్ని వందల మంది స్నానాలు చేసినా ఈ నీరు అయితే ఎంత తోడినా బయటికి తోడినప్పటికీ కూడా తరగదంట. ఇంత పెద్ద కొండపై ఈ కొలను ఉండటం చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుందండి. ఎందుకంటే కొండపై కొలను ఏంటి అనుకోవచ్చు. ఈ కొండపై 3 దశాబ్దాలకు పైగా ఒంటరిగా నివాసమున్న సాధు మొదట్లో అక్కడ ఆలయంలోనే ఉండేవారంట. ఇక ఈ కొండపై నుంచి పెద్ద కొండకు కాలిబాటు కూడా ఉంది. అక్కడి నుంచే ఇంకో కొండకు వెళ్ళాలంటే కాలిబాటు కూడా ఉంది. దాని గుండా సుమారు 2 కిలోమీటర్లు నడిస్తే పైకి చేరుతామండి. ఆ కాలిబాటు వెంట, కాలిబాటు అంటే ఒక మనిషి నడిచే విధంగానే మాత్రమే ఉంటుంది, అది వరుసగా లైన్గా వెళ్ళాలి, ఒకరికి ఒకరి వెనకాల ఒకరు వెళ్తుండాలి. మా అడవి ప్రాంతం, చాలా క్రిములు కీటకాలు కూడా ఉంటాయి, ఎంతో జాగ్రత్తగా ప్రయాణించాల్సిన ప్రాంతం అండి ఇది. అద్భుతమైన సుందరమైన ప్రాంతం అయినప్పటికీ కూడా ప్రమాదాలు కూడా అలాగే పొంచి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దానికి తగ్గట్టుగానే చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. దాని సుమారు 2 కిలోమీటర్లు నడిస్తే పైకి చేరిపోతాం. ఈ చిన్న కొండ నుంచి పెద్ద కొండకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడిస్తే పైకొండకు వెళ్తామండి. పెద్ద కొండనే రామదుర్గం అంటారండి. మనం ఏదైతే ఇందాకటి నుంచి చెప్పుకుంటున్నామో రామదుర్గం, దీన్నే రామదుర్గం అంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం ఇది. ఈ కొండ ఎక్కడం కూడా ఎంతో శ్రమతో కూడుకున్నదే, అంటే మనకి సమాంతరంగా ఉండదు, దారి కూడా సమాంతరంగా ఉండదండి. హైటు కాలిబాట అయినప్పటికీ పైకి ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది. చుట్టూ చీమలు పెట్టిన పుట్టలు ఉంటాయి. దారి మనం వెళుతూ ఉంటే పక్క పక్కన ఏం కనిపిస్తాయంటే పెద్ద పెద్ద చీమలు పెట్టిన పుట్టలు ఉంటాయి. అదే అంటారు కదా, చీమల పుట్టలోనే పాములు ఉంటాయంటారు. అందుకే నేను ఇందాక చెప్పాను మీకు, ఇవన్నీ కూడా క్రిమి కీటకాలతో నిండి ఉన్న అటవీ ప్రాంతం. మధ్య మధ్యలో రాతి బండలు ఉంటాయండి, వాటిని దాటి పైకి శిఖరానికి చేరాలి. శిథిలావస్థలో ఉన్న ఒక పెద్ద కోట గోడ ఉంటుంది, దానికి సింహద్వారంగా మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుందండి ఒక సింహద్వారం. అయితే అది దాటి పైకి వెళితే అక్కడ మెట్ల దారి ఉంటుంది. ఆ బాటలోనే మరో 2 పర్లాంగులు ఎక్కితే అక్కడ ఒక దైవక్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం ఉందండి. అదే వేణుగోపాలస్వామి గుడి. ఈ గుడికి పక్కనే చిన్న చిన్న రాళ్ళు పేక మేడల్లా పేర్చి ఉంటాయి. పక్క పక్కనే మనం సాధారణంగా దారంట వెళ్తుంటే ఒక ఇటుక పైన ఒక ఇటుక పేరుస్తూ ఉంటారు. చూడటానికి ఇది ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకున్నట్టు పేర్చి ఉంటాయి. కానీ 7 సంతానాల్లో గుడి కట్టడం ఒకటి. సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి వేణుగోపాలస్వామిని దర్శించుకుని అలా గుడి కట్టినట్టు ఒక రాయి మీద ఒక రాయి పేర్చడం ప్రాచీనుల విశ్వాసం అంట ఇది. ఈ గుడిని ఆనుకుని 2 రాతి ప్రహారీ శిథిలావస్థ దశలో కూడా ఉంటాయండి. సాధారణంగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కాలిబాట పక్కనే ఒక రాయి మీద ఒక రాయి పేర్చి కడుతుంటారు. ఏంటంటే అలా కడితే వాళ్ళకి వీళ్ళు ఇల్లు లేకపోతే త్వరలోనే ఇల్లు కట్టుకునే భాగ్యం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, ఇలా సెంటిమెంట్ ఎక్కువ కదండి మన హిందువులకి. దాని దృష్ట్యా చాలామంది అలా పేరుస్తారంట. అది కూడా ఇది ప్రాచీనుల విశ్వాసంగా చెప్తున్నారు. చెట్లు పొట్లను తొలగించుకుని వాటి లోపలికి ప్రవేశిస్తే లోపల 2 విశాలమైన హాలు వంటి గదులు ఉన్నాయండి. అక్కడే వాటి చుట్టూ కూడా రాతి ప్రాకారాలు ఉన్నాయి. వీటిలోకి ప్రవేశించడానికి 4 వైపులా కూడా ద్వారాలు కూడా ఉంటాయి. ఇక్కడికి సుమారు 200 గజాల దూరంలో ఒక రాతిపై 2 గుంటలు ఉన్నాయండి. వీటిని పచ్చ కోనేరు, ఎరుపు కోనేరు అని పిలుస్తారు. మనం పైన ఒక కోనేరు గురించి చెప్పుకున్నాం కొండ మీద, అలాగే కింద ఇక్కడ కూడా ఒక కొండపైనే పచ్చ కోనేరు, ఎరుపు కోనేరు అనేవి 2 కోనేరులు కనిపిస్తాయి. చిత్రం ఏంటంటే ఇందులో ఎన్ని నీళ్లు పోసినా నిల్వ ఉండవు. పైనేమో మనం మాట్లాడుకున్నది ఆ కోనేరులో మాత్రం ఎన్ని నీళ్ళైనా తరగవు.
1: కానీ ఇక్కడ మాట్లాడుకునే మనం ఈ రెండు కోనేరులో ఎంత నీరు వచ్చినా

ఉన్నదంట. మరి ఈ చిత్రం ఏంటో మనకి అర్థం కాదు, దానికి కూడా ఏదో కారణం ఉంటుందనుకోండి. పైగా ఇందులో ఎన్ని నీళ్లు పోసినా ఒక గుంటలో పోస్తే అవి పచ్చగా మారిపోతాయంట. దీన్ని ఆనుకుని ఒక దుర్గం ఉంటుంది, ఆ అంచు వెంటే రాతి ప్రహార కోడు కూడా ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కొండకి చివరి భాగంలో ఉండటం వల్ల చాలా భయాందోళన, ఎందుకంటే అక్కడికి వెళ్తే పడిపోతామేమో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలేమో అన్నట్టుగా ఉంటాయి. వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, పర్యాటకులు కావచ్చు, ఆధ్యాత్మికంగా వెళ్ళే వారు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఈ కొండపైన ప్రయాణించాల్సి ఉంటుందండి. పిల్లలతో వెళ్ళినప్పుడైతే మరీ ప్రమాదం అండి, ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు, అటు ఇటు వెళ్తుంటారు. అలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా ఈ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది. అంత ఎత్తున గోడలు ఏ కాలం నాటివో మనకు అసలు చెప్పలేము. అక్కడ కూడా ఎక్కడ కూడా శిలా ఫలకాల మీద కానీ ఎక్కడ కూడా ఫలానా టైంలో ఈ గోడ నిర్మించారు, ఫలానా సందర్భంలో ఈ కోనేరు తవ్వారు అనేది ఎక్కడా లేదు. అయితే ఈ కోట 11వ శతాబ్దంలో రఘుదేవపురాన్ని పాలించిన గణపతుల కాలం నాటిది అని తెలుస్తుంది. వారికి సంబంధించిన రహస్య మందిరాలుగా ఈ దుర్గాన్ని నిర్మించుకున్నారంట. గతంలో రాజులు ఏం చేసేవారంటే చాలా వరకు కోట ఉన్నప్పటికీ, శత్రు దుర్భేద్రంగా ఉన్న కోటలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు రహస్యంగా ఉండటానికి ఇట్లాంటి కొండలు గృహలు కూడా నిర్మించుకునేవారు అనేది మనకు చరిత్ర చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే పేరుకు రామదుర్గమే అయినా ఈ కోటపై కొలువున్నది శ్రీ వేణుగోపాలస్వామి, కింద కొండపై రామాలయం ఉండేది. శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణ దేశ దండయాత్రకు వచ్చినప్పుడు గోదావరిని ఈ ప్రదేశంలోనే దాటాడంట. ఈ దేవీపట్నం ఏదైతే ఉందో దేవీపట్నం పరిసర ప్రాంతంలోనే శ్రీకృష్ణదేవరాయలు దండయాత్ర సందర్భంగా ఇక్కడే గోదావరి దాటాడనేది ఒక నానుడిగా ఉంటుంది. ఈ కొండలు ఆసుపాసులు గమనించి ఈ ఎత్తైన కొండపై ఆయన ప్రయాణించినప్పుడు ఆ దుర్గం గోదావరి దాటినప్పుడు ఇదంతా కూడా పరిశీలించి ఈ ఎత్తైన కొండపై దుర్గం నిర్మిస్తే రక్షణ చర్యలకు బాగుంటుందని భావించి ఈ దుర్గం నిర్మించారనేది ఒక ప్రచారంగా ఉంది. అయితే ప్రకృతి ప్రేమికులకు చారిత్రక అభిమానులకు ఇది అద్భుతమైన ప్రదేశం అండి. వంపులు తిరిగిన గోదావరి అందాలు చూడాలంటే ఈ కొండపై నుంచే చూడాలి. అందాలు చిందించే ఈ రామవరపు ఆవ ఈ కొండపై నుండి చూడటం గొప్ప అనుభూతినిస్తుంది. మనం పోలవరం నుంచి పాపికొండలు యాత్ర చేసేటప్పుడు కూడా కొంత ప్రాంతంలో దేవీపట్నం దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ కొండ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఎక్కువ భాగం కనిపించదు, ఇలా వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ఆ కొండపై నుంచి చూస్తే గోదావరి నది కనిపిస్తుంది, గోదావరి నది వంపులు సొంపులు కూడా కనిపిస్తాయి. కానీ మనకి రామదుర్గంలో ఉన్న ఈ వేణుగోపాలస్వామి ఆలయం అయితే మన గోదావరి వెంబడి వెళ్ళినప్పుడు కనపడదండి. ఈ క్షేత్రాన్ని చేరుకోవాలంటే ఇంచుమించు రాజమండ్రి నుంచి వెళ్ళవచ్చు, అటు వైజాగ్ నుంచి కూడా రావచ్చు. ఏదైనప్పటికీ ప్రయాణ సౌకర్యం అయితే రాజమండ్రి నుంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం ప్రయాణానికి వీలుగా విమాన సౌకర్యం ఉంది, అలాగే రైలు సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ కొండ ఎక్కాలంటే మాత్రం ఎటువంటి వాహనాలు తీసుకువెళ్ళటానికి అవకాశం లేదు. 300 మెట్లు పైకి నిలువు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు యువకులు అలాంటి వారికి ఈ రామదుర్గం అయితే చూడటానికి చాలా అనువుగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పర్యాటక షెడ్యూల్లో ఈసారి మీకు సెలవులు వచ్చినప్పుడో ఖాళీ దొరికినప్పుడో ఖచ్చితంగా మనకి దగ్గరలోనే గోదావరి సమీపంలో మన గోదావరి జిల్లాలో ఉన్న ఈ రామదుర్గం క్షేత్రాన్ని చూస్తే మీకు పుణ్యం పురుషార్థం కూడా తగ్గుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదండి. మరి విన్నారుగా ఈరోజు పర్యాటకం, మరొక పర్యాటకంతో మీ ముందుకు వస్తా. సెలవు మరి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్ అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: పంటి నొప్ప పళ్ళు పడిపోయాయా? చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా? లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
2: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
1: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
2: డాక్టర్ పసుపు

0: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేయట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళు సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరామిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ వనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9176126669.

ఐటీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022. గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భీమవరం విత్ మీ ఆర్జే పల్లవి. ఈ రోజు బర్త్డే అండ్ యానివర్సరీ విషెస్ తో నేను మీ దగ్గరికి వచ్చేసానండి. మరి మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి విష్ చేయాలనుకుంటే ఒక రోజు ముందు మీరు మెసేజ్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఈ రోజు బర్త్డే అండ్ యానివర్సరీ విషెస్ స్టార్ట్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: After this short break, welcome back to Good Morning Bhimvaram. ఈ రోజు మన ఫస్ట్ మెసేజ్ అయితే కాకినాడ నుండి కృతిక గారు అయితే చేశారండి. వాళ్ళ ఫ్రెండ్ అయిన గణి గారికి బర్త్డే విషెస్ చెప్తూ నరసింహ మూవీ నుండి టైటిల్ సాంగ్ అయితే అడిగారండి. ఓకే కృతిక గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విష్ణు తరపు నుండి మీ ఫ్రెండ్ గణి గారికి విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి భీమిలి నుండి శ్రీహర్ష గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ అక్క ప్రతిమ గారికి బర్త్డే విషెస్ చెప్తూ సాహో మూవీ నుండి ఏ చోట నువ్వు ఉన్నా అనే సాంగ్ అయితే అడిగారండి. ఓకే శ్రీహర్ష గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మరే

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేచర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867 4258.
1: మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి కైక్లూర్ నుండి జాయ్సీ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ ఫ్రెండ్ అయిన నేహ గారికి బర్త్డే విషెస్ చెప్తూ ఖుషి మూవీ నుండి ఆరాధ్య అనే సాంగ్ అయితే అడిగారండి. ఓకే జాయ్సీ గారు, తప్పకుండా. మీ తరపు నుండి అండ్ మా రేడియో విషన్ తరపు నుండి నేహ గారికి విషింగ్ ఎ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజ్నెస్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి నెల్లూరు నుండి శ్రీజ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ ఫ్రెండ్స్ అయిన రామ్ అండ్ రేణుక గారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తూ బేబీ మూవీ నుండి ఒక సాంగ్ అయితే అడిగారండి. ఓకే శ్రీజ గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విషన్ తరపు నుండి రామ్ అండ్ రేణుక గారికి విషింగ్ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిజన్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి కర్నూలు నుండి తేజ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ చెల్లి దీపికకి బర్త్డే విషెస్ చెప్తూ నిరీక్షణ మూవీ నుండి ఆకాశం ఏనాటిదో సాంగ్ అయితే అడిగారండి. ఓకే తేజ గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విష్ణు తరపు నుండి దీపిక గారికి విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ టు అండ్ ఎంజాయ్.

0: పంటినొప్ప, పళ్ళు పాడైపోయాయా, చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందా, లేక మరేదైనా పళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
1: మీ దంత ఆరోగ్యానికి ఆధునిక ట్రీట్మెంట్ అందించే నమ్మకమైన చిరునామా సిరిధాన్య డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ భీమవరం.
0: దంత వైద్య వృత్తిలో 16 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కేఎస్వి రమేష్ ఎండిఎస్ చిగుళ్ళ వ్యాధి మరియు ఇంప్లాంట్ నిపుణులు.
1: డాక్టర్ పసుపులేటి శ్వేత ఎండిఎస్ నోటి వ్యాధుల నిర్ధారణ నిపుణులు.
0: మా వద్ద సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, ఎత్తు మరియు వంకర పళ్ళు సరిచేట, పూర్తిగా పళ్ళు లేని వారికి డెంచర్ పళ్ళ సెట్, ఇంప్లాంట్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును.
1: లైఫ్ టైం వారంటీతో సెరమిక్ మరియు జీర్కోనియా క్యాప్స్, నల్లగా మారిన చిగుళ్లకు డీపిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, చిన్నపిల్లలకు ప్రత్యేక దంత చికిత్స అందించబడును.
0: సంప్రదించండి
1: సిరిధాన్య డెంటల్ మరియు ఇంప్లాంట్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ మనవరాజు కాంప్లెక్స్, శ్రీ మౌళ్ళమ్మ గుడి దగ్గర, విశాల్మార్ట్ రోడ్, భీమవరం.
0: సెల్ 9177612669.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నాం కదా. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి కొత్తపేట నుండి నవలోక్ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ పేరెంట్స్ యానివర్సరీ అని సంక్రాంతి మూవీ నుండి టైటిల్ సాంగ్ అయితే అడిగారండి. ఓకే నవలోక్ గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విష్ణు తరపు నుండి మీ పేరెంట్స్ కి విషింగ్ ఏ వెరీ హ్యాపీ యానివర్సరీ అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ అండ్ ఎంజాయ్.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎత్తి వినేసాం కదా. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి కొవ్వూరు నుండి లక్ష్మి గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ అన్న బదులైన వెంకట్ అండ్ హేమ గారికి వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్తూ మిర్చి మూవీ నుండి ఇదేదో బాగుందే చెల్లి అనే సాంగ్ అయితే అడిగారండి. ఓకే లక్ష్మి గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విష్ణు తరపు నుండి వెంకట్ అండ్ హేమ గారికి విషింగ్ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, Yapai Satam, Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital, 2nd floor, Axis Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి కోవర్డ్ నుండి గౌరవ్ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన వైశాలి గారికి బర్త్డే విషెస్ చెప్తూ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీ నుండి ఒక సాంగ్ అయితే అడిగారండి. ఓకే గౌరవ్ గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విష్ణు తరపు నుండి వైశాలి గారికి విషింగ్ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసన్ అండ్ ఎంజాయ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి పాలకులు నుండి గౌరీ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ అన్నయ్య తేజస్ బర్త్డే అని పుష్ప మూవీ నుండి టైటిల్ సాంగ్ అయితే అడిగారండి. ఓకే గౌరీ గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విషయ తరపు నుండి తేజస్ గారికి విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ti è della.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారిచే లివర్ ఫర్ ఎవర్ ఫైబ్రోస్కాన్ క్యాంప్
2: సెప్టెంబర్ 23, 2026 అనగా బుధవారం
3: భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్ నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.
2: ఈ క్యాంప్ లో పాల్గొన్న వైద్య నిపుణులు డాక్టర్ పిఎస్ఆర్ అని ఎండిడిఎం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెప్టాలజిస్ట్ జీబీ పంత్ హాస్పిటల్ ఢిల్లీ.
3: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం కడుపు నొప్పి, జీర్ణాశయం, పచ్చకమ్మీర్లు, మలబద్ధకం, రక్తపు వాంతులు, గాల్ బ్లాడర్ మరియు బిలియరీ ట్రాక్ ఇబ్బందులు,
4: హెపటైటిస్ బి అండ్ సి, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, అధిక ట్రైగ్లిజరాయిడ్స్, మెటబాలిక్ సిండ్రోమ్, గ్యాస్ ట్రబుల్ కు సంబంధించిన అన్ని సమస్యలు చూడబడును.
3: సిగ్మెండోస్కోపీ, ఈవెల్ బ్యాండింగ్, డైలటేషన్, చిన్నపిల్లలకు ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, ఫారిన్ బాడీ రిమూవల్ మొదలగు ప్రొసీజర్ చేయబడును.
2: 5000 రూపాయలు గల ఫైబ్రో స్కాన్ కేవలం 500 రూపాయలకే చేయబడును.
3: ఓపీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం.
2: రక్త పరీక్షలలో ఎక్స్రే, సిటీ స్కానింగ్ లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ 50% రాయితీ ఇవ్వబడును.
3: ఈ క్యాంప్ లో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలను.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: సెల్ 9989342009.
5: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మన నెక్స్ట్ మెసేజ్ వచ్చేసి భీమవరం నుండి లోకేష్ గారు అయితే మెసేజ్ చేశారండి. వాళ్ళ వైఫ్ శ్రీలక్ష్మి గారికి బర్త్డే విషెస్ చెప్తూ ఇద్దరు అమ్మాయిలతో అనే మూవీ నుండి వైలెన్ సాంగ్ అయితే అడిగారండి. ఓకే లోకేష్ గారు, తప్పకుండా మీ తరపు నుండి అండ్ మా రేడియో విష్ణు తరపు నుండి శ్రీలక్ష్మి గారికి విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అండి. ఇప్పుడు మీరు కోరుకున్న మంచి సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిజన్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, ఈ రోజు మంచి మంచి సాంగ్స్ వినేసాం, అలాగే బర్త్డే అండ్ యానివర్సరీ విషెస్ కూడా చెప్పేసాం. మరి మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి విష్ చేయాలనుకుంటే ఒక రోజు ముందు మీరు మెసేజ్ చేయాల్సిన నెంబర్ 9704949492. ఓకే లిజనర్స్, మళ్ళీ తిరిగి రేపు శర్మ గుడ్ మార్నింగ్ భీమవరంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే పల్లవి.
0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్ భీమవరం.
0: ఫోన్ 0881

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: FM 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.